ప్రసిద్ధవర పుష్పమలంద గంధ సంబంధ బంధుర సుగంధవః ప్రవాతి మేధా విబోధక సుధామయ సూక్తికోశ కోటప్పకొండ పరమేశ్వర సుప్రభాతం. హే భూతనాథ విబుధో.

అద్భుత మంత్ర తంత్ర పూర్ణ స్వరూప జనవాంఛిత దానశీల వాత్సల్య సాగర కృపారస కృష్ణ మేఘ దేవత్రికూట గిరిశేఖర సుప్రభాతం నృత్తావసాన ఢమరుధ్వని సంప్రభూత సర్వాక్షర ప్రణుతి సుస్ఫుట తత్వసార శ్రీ సత్య సుందర శివాత్మక వాగధీశ దేవత్రి

జనావలి మనోరథమస్తి చిత్తే తత్తత్ ప్రసిద్ధ్యతి మహేశ్వరతే ప్రసాదాత్ దాక్షిణ్య దైవత దయామయ ధర్మమూర్తే కోటప్పకొండ జగదీశ్వర సుప్రభాతం చంద్రశ్చ పశ్చిమ గిరౌ ప్రజతిష్య.

గురురాజమహం ప్రణమామి పరం హరివర్గ కుదుర్గ వినాశకరం పదసక్త సుభక్త సముద్ధరణం అణిమాది సముజ్వలమ.

సత్వర ససంగమచంద్రహాసౌ శ్రీయోగి పట్టల సితౌ లలితౌ వదాన్యౌ మాయామయాత్మక గుణ ప్రవినాశక ఉద్వౌ కూటేశ్వరస్య చరణౌ.

మందస్మిత మహాభూష మహర్షీంద్ర మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం తమోగుణ సముద్రావజ్ఞాన ముద్రా మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం ఓంకార జ్ఞాన సందీప

చూడవయ్యా, ఒక్కసారి వాళ్లతో యుద్ధం చేయాలి నువ్వు. అడుగో భీష్ముడు, అడుగో ద్రోణుడు, అడుగో కృపుడు, అడుగో శల్యుడు, అడుగో అశ్వత్థామ, అడుగో దుర్యోధనుడు, వరుసగా అందరినీ చూపించాడు. నిలబడిన వాడు నిలబడినట్టు వెంటనే అర్జునుడు ఒక మాట అన్నాడు. అందుకున్నది అర్జున విషాద యోగమైంది. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ్చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి వైక్లభ్యంతో అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. ఆయనకి కూడని ధర్మాన్ని ఆయన మాట్లాడాడు. ఆయన అన్నాడు, నకాంక్షే విజయం కృష్ణ. ఏమొస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే? విజయం వస్తుంది. విజయం వస్తే ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తే ఏమొస్తుంది? ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తాడు. కానీ ఏమైపోతుంది? నా గురువు మరణిస్తాడు, మా తాతగారు మరణిస్తారు, నా అన్నదమ్ములు మరణిస్తారు, నా బంధువులందరూ చచ్చిపోతారు. ఇంతమంది చచ్చిపోయినటువంటి నెత్తుటి కూడు మిగులుతుంది. ఇప్పుడు ఈ నెత్తుటి కూడిని నేను తినవలసి వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది భగవద్గీత ఆవిర్భావాన్ని. ఆయన వైరాగ్యమును పొందుతున్నాడు. చిచ్చి, ఇవన్నీ ఏమిటంటున్నాడు? ఆయన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ చంపడం ఎందుకని? కానీ ఆ ధర్మంలో వైక్లభ్యం ఉంది, అది దిద్దాలి ఇప్పుడు కృష్ణ పరమాత్మ. వీళ్ళందరినీ చంపడం ఏమిటి? వీళ్ళందరినీ చంపేస్తే ఏమొస్తుంది? నాకేం మిగలదు. అందరినీ చంపేసిన వాడు అర్జునుడు అన్న పేరు వస్తుంది. ఇంతమందిని చంపేసి నేను రాజ్య పరిపాలన మొదలు పెడితే నిన్నటి వరకు నా కంటి ముందు ఉన్నటువంటి తాతలు, తండ్రులు, గురువులు, బంధువులు, స్నేహితులు ఇంతమంది మరణించిన తరువాత నేనొక్కడిని మిగిలితే నేను పొందేటటువంటి సంతోషం ఏమిటి? కాబట్టి నాకొద్దు ఈ యుద్ధమూ వద్దు, ఈ విజయమూ వద్దు, ఈ రాజ్యమూ వద్దు. ఇప్పుడు ఆయన ఎంత భయవిహ్వలుడైపోయాడంటే అంతటి మహావీరుడైనటువంటి అర్జునుడి చేతులు వణికిపోయాయి. ఉనికిపోవడంలో ఆయన చేతిలో ఉన్నటువంటి గాంధీవన్ జారి కింద పడిపోయింది. కింద పడిపోతే తాను ఎలా నిలబడ్డాడో అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టే నీరసం ఆవహించేసి చతికిల పడిపోయాడు. నీరసం ఆవహించి చతికిల పడిపోయాడు అంటే ఆయన శరీరంలో ఇప్పుడు ఏదో ఆరోగ్యపరమైన సమస్య తలెత్తలేదు. ఆయనకి శరీరంలో ఎంత ఆరోగ్యం ఉండాలో అంత ఆరోగ్యం ఉంది, ఎంత బలం ఉండాలో అంత బలము ఉంది. కానీ శరీరమునందుండవలసినటువంటి బలాన్ని, శరీరమునందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఏది పాడు చేసేసింది అంటే బలహీన పడిపోయినటువంటి మనస్సు పాడు చేసేసింది. ఇది చాలా గొప్ప విషయం. మీరు ఎంత బలవంతులు అన్నది కాదు, మీ మనస్సు ఎంత జవంతో ఉన్నది అన్నది ప్రధానం. మనస్సుకి జవం లేనివాడు శరీరంతో ఎంత బలం ఉండనివ్వండి ఉపకారం చేయలేడు. ఎందుచేత అంటే మనస్సు భయానికి కానీ శంకకి కానీ లోనైపోయింది అనుకోండి, తాను ఆత్మరక్షణలోకి పడిపోతాడు. పడిపోయి ఒక రకమైనటువంటి భయానికి లోనవుతాడు. భయానికి మారుపేరే శాస్త్రంలో మృత్యు. మృత్యు సమయమునందు ఎలా ఆలోచనలు పొసగవో భయవిహ్వలుడైనటువంటి వ్యక్తికి కూడా సరి అయిన ఆలోచన విధానం రాదు. కాబట్టి ఇప్పుడు అంత భయపడిపోయినటువంటి అర్జునుడు అన్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు ఒక బాణం వేసో ఓ కత్తి పెట్టో నన్ను చంపేస్తే చచ్చిపోతాను. చచ్చిపోతే ఏమవుతుంది? నే చనిపోతే చనిపోయాను, కానీ నా వారందరూ బ్రతుకుతారు. ఇది పైకి చూడడానికి చాలా ధర్మంలా కనపడుతుంది చూడండి. నిజంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి, ఎంత అహింస మాట్లాడాడు. యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యము వద్దు, ఏ విజయము వద్దు అన్నాడు. ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు, ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ మాటలు చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు, నేను వీళ్ళందరినీ చంపేస్తే ఇక లోకంలో నా బంధువులన్న వాళ్ళు మగవాళ్ళెవరూ మిగలరు, అప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళే మిగులుతారు. అప్పుడు వీళ్ళందరూ నరకంలోనో స్వర్గంలోనో ఉన్నారనుకోండి, ఏడాదికోసారి తద్దినం పెట్టాలి కదా, తద్దినం పెట్టినప్పుడు నీళ్లు విడిచిపెట్టాలి. అప్పుడు వీళ్ళకి నీళ్లు విడిచిపెట్టడానికి ఉత్తరాధికారులు లేరు. నేను చంపేస్తున్నాను కదా, కొడుకులతో సహా చంపేస్తున్నాను. చంపేస్తే ఇంకా తద్దినం పెట్టడానికి మనుషులు లేరు. లేకపోతే

ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, పతంతి పితరోహ్యేషాం లుప్త పిండోదక క్రియా, వాళ్ళకి పిండ ఉదక క్రియలు ఉండవు. అంటే పిండం పెట్టేవాడు ఉండడు, నీళ్లు విడిచిపెట్టేవాడు ఉండడు. లుప్త పిండోదక క్రియా ఈ రెండూ లేకపోవడం వల్ల పతంతి పితరోహ్యేషాం, పైలోకానికి వెళ్ళినటువంటి నా పితృదేవతలు మళ్ళీ కింద పడిపోతారు. పైగా ఎప్పుడైతే పురుషుల యొక్క రక్షణ లేదో, వీళ్ళందరూ మరణిస్తే వీళ్ల భార్యలందరినీ పరజాతుల వాళ్ళు వచ్చి భార్యలుగా స్వీకరిస్తారు. ఇప్పుడు వాళ్ల వలన సంతానం వీళ్ళకి కలుగుతుంది, క్షేత్రములు మిగిలిపోయి బీజములు లేవు. కాబట్టి ఇప్పుడు కులసంకరం ఏర్పడుతుంది, వర్ణసంకరం ఏర్పడుతుంది, జాతులన్నీ కూడా కలగాపలగమైపోతాయి. ఇటువంటి ఆధార్మికమైనటువంటి వ్యవస్థ ఏర్పడడానికి నేను యుద్ధం చేయడం అవుతుంది. కాబట్టి కృష్ణ, నేను యుద్ధం చెయ్య, మీకు ఇది పైకి చూడడానికి ఎలా ఉంటుందంటే, అయ్యో బాబోయే అర్జునుడు ఎంత శక్తివంతంగా మాట్లాడాడు, ఎంత గొప్పగా మాట్లాడాడు మహానుభావుడు, ఎంత చక్కటి మాటలు మాట్లాడాడు. నిజంగా అర్జునుడు చెప్పిన మాట కృష్ణుడు విని అర్జునుడిని వెంటనే రథం ఇచ్చి వెనక్కి పంపించేసి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరగకపోతే అంత నెత్తురు వరదలై పారదుగా, అంతమంది చచ్చిపోరుగా, ప్రశాంతంగా ఉంటుందిగా. మరి ఎందుకు కృష్ణ పరమాత్మ అంతగా పట్టుపట్టి మరీ కురుక్షేత్ర యుద్ధం చేయించినట్టు, ఎందుకంత బోధ చేసినట్లు, ఆయన ఎందుకు మాట్లాడినట్లు, అర్జునుడు మాట్లాడిన దాంట్లో వచ్చిన నష్టం ఏమిటి, ఏమిటి ఆయన మాట్లాడిన తప్పు అని మనకు అనిపిస్తుంది. అర్జునునికి కలిగినటువంటి విషాదము యోగమైంది భగవద్గీతలో, అందుకే అర్జున విషాద యోగము అని పిలిచారు. యోగ అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు, యోగ కర్మసు కౌశలం. కర్మసు కౌశలం అంటే చేయవలసినటువంటి పనిని కౌశలముతో, అంటే శాస్త్రవిహితముగా ప్రతిఫలాపేక్షారహితముగా కర్తవ్యతాబుద్ధితో చేసినటువంటి వాడెవడో వాడు కౌశలముతో చేసినవాడు. తాను చెయ్యవలసినది ఒకటి ఉంటుంది లోకంలో, శాస్త్రము చేత విధింపబడినది. శాస్త్రము ఏది చెయ్యాలని విధించిందో అది చెయ్యడమే తన యొక్క కర్తవ్యము. అలా కాకుండా నెత్తికొత్తుకున్నది ఏదుందో అది బాధ్యత. బాధ్యత కుంగ తీసేస్తుంది మనిషిని, కర్తవ్యం మెట్లెక్కిస్తుంది. కాబట్టి తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి. క్షత్రియుడిని అంతఃపురాలు ఇచ్చారు, రాజభోగాలు ఇచ్చారు, పరిపాలన చెయ్యమని ఇచ్చారు. దేని కొరకు? క్షత్రియుడు మంచం మీద చచ్చిపోవడం అత్యంత హేయమైన విషయంగా చూసింది శాస్త్రం. ఆనాటికి ఉన్నటువంటి వ్యవస్థ అటువంటిది. ఆయన 10 మందిని రక్షించాలి, అందుకే తనకి వైరం ఉందా లేదా అనవసరం. తనకి వైరం ఉన్నా లేకపోయినా తాను మాత్రం అమాయకులను పీడించేటటువంటి వాళ్ళని నిగ్రహించడం కోసం యుద్ధభూమికి వెళ్ళి అలా అమాయకుల్ని పాడు చేసేటటువంటి వాళ్లతో చేసేటటువంటి యుద్ధంలో తాను శరీరం విడిచిపెట్టినా తాను స్వర్గానికి వెడతాడు. తప్ప తనకి అక్కర్లేని ధర్మం నెత్తిమీద వేసుకుని తన కర్తవ్యాన్ని తాను విస్మరిస్తే, తాను ప్రశాంతంగా శాంతిబోధ చేస్తూ తాను మరణిస్తే, లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నటువంటి రాక్షస శక్తుల్ని దునుమాడబలిసినటువంటి వాడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించకుండా అక్కరలేని కర్తవ్యాన్ని తెచ్చి తన నెత్తి మీద పెట్టుకుని ఆ కర్తవ్య నిర్వహణ చేత తాను శరీరం విడిచిపెడితే అటువంటి వాడు అధమలోకాలకు వెళ్ళిపోతాడు, అధమ ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యవలసి ఉంటుంది. ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యం ఎక్కడొచ్చిందంటే, ధర్మము అన్నదాన్ని ఒకదాన్ని పట్టుకున్నాడు, సంపడం తప్పు అందులో సందేహం లేదు. భూతదయ అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం, నిష్కారణంగా చంపకూడదు. కానీ ధర్మమును నిలబెట్టడం కోసం ధర్మాన్నే పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యం క్షత్రియుడిది. అసలు తను తాను చెయ్యవలసిన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని తాను విస్మరించి తాను అక్కర్లేని ధర్మాన్ని ఒకటి నెత్తిమీద పెట్టుకున్నాడు. ఇక్కడొచ్చింది సమస్య అంతా. అక్కరలేని వైరాగ్యాన్ని నెత్తిమీద పెట్టుకుని అక్కరలేని విషయాన్ని తాను అన్వయించేసుకుని తాను చెయ్యవలసిన అవసరం లేని పని తాను చేస్తానని, తాను చెయ్యవలసిన పనిని తాను చెయ్యనని భీష్మించుకోవడం చేత తాను పాడవడమే కాకుండా ఇప్పుడు లోకంలో అధర్మం నిలబడకుండా చెయ్యవలసిన వాడు అలా చెయ్యకపోతే

అధర్మము విచ్చలవిడిగా పెరిగిపోతుంది కనుక తద్దోషము అర్జునుడికి రాకుండా మళ్లీ ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మం విషయంలో అతను ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటుని దిద్దవలసి ఉంటుంది. అది అడ్డుపెట్టి మాట్లాడుతున్నది అర్జునుణ్ణి. కానీ అసలు మన ధర్మం ఏమిటి, మనం ఏం చెయ్యాలి, మనం ఎందుకు పాడవుతుంటాం, మనకి మళ్లీ మళ్లీ ఎందుకు పునర్జన్మ కలుగుతూ ఉంటుంది, ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాడికి కృష్ణుడు చేసినటువంటి భగవద్గీత బోధని వినడం తప్ప, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం తప్ప, తప్పించుకోవడానికి పునర్జన్మని వేరొక మార్గం మాత్రం ఉండదు. అందుకే ఆనాడు అర్జునుడికి చెప్పడం అన్నది మిష. కానీ మనం కూడా అందరము అటువంటి కురుక్షేత్రంలోనే నిలబడతాం. మనందరికీ కూడా ధర్మం విషయంలో మీమాంస, ధర్మం విషయంలో అనుమానం. ఏం చెయ్యాలో తెలియదు, ఏం చెయ్యకూడదో తెలియదు. చెయ్యకూడనివన్నీ తాను ఎత్తుకుంటాడు. అసలు తాను చెయ్యవలసింది తాను చెయ్యడు. ఎలా తరిస్తాడు? తను తరించలేడు దానివల్ల. అందుకని నీవేది చెయ్యాలో తెలుసుకుని నువ్వు అది చెయ్యడంలో నువ్వు నైపుణ్యాన్ని సాధించాలంటే, అటువంటి కౌశలమును నువ్వు పొందాలంటే, ఆ కౌశలము చేత నువ్వు యోగమును పొందాలంటే, అనేన యుజ్యతే ఇది యోగః అంటాడు పతంజలి. అనేకముగా ఉన్నవి ఒక్కటిగా మారి ఆ ఒక్కటిగా నువ్వు నిలబడి ఒకటి ఎందు ప్రవేశించి ఒకటిగా అనుభవాన్ని పొంది రెండవది లేదు కనుక భయాన్ని పొందకుండా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సాక్షి మాత్రపు శక్తిని నువ్వు పెంపొందించుకొనగలిగితే దానికి యోగమని పేరు. ఇప్పుడు అర్జునుడు పొందినటువంటి కష్టం ఏదుందో దానికి జవాబు చెప్పాలి. చిత్రం ఏమిటంటే, ఒకటవ అధ్యాయం మొత్తం మీద అర్జున విషాద యోగంలో కృష్ణ భగవానుడు ఎక్కడా మాట్లాడలేదు. ఎందుచేత అంటే, ఎవడికి ధర్మం విషయంలో అనుమానం ఉందో, ఎవడు పొరపాటు జీవితం గడుపుతున్నాడో, ఎవడు ఈ అయోమయంలో ఉన్నాడో, వాణ్ణి ముందు తనకున్న అయోమయం అంతా మాట్లాడినివ్వాలి. కానీ ముందే నోరు నొక్కేశారనుకోండి, అసలు నన్ను చెప్పనిస్తే కదండి అంటాడు. అందుకని ముందు మాట్లాడినివ్వాలి. ఎంత మాట్లాడతాడో అంతా మాట్లాడనిచ్చి అప్పుడు తాను మాట్లాడాలి ఆచార్యుడు. అందుకే రెండవ అధ్యాయం వచ్చేంత వరకు అసలు కృష్ణ భగవానుడు నోరు విప్పలేదు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెడతాం. డాక్టర్ గారి దగ్గరికి వెడితే డాక్టర్ గారు మనకున్నటువంటి అనారోగ్యాన్ని అడుగుతాడు. మనకేం తెలుసు అంటే, దేని మూలంగా రోగం వచ్చిందో మనకి తెలియదు. వచ్చిన రోగం వల్ల మనం పడుతున్న బాధ ఒకటే మనకి తెలుసు. మనమేం చెప్పగలం? మన బాధ ఒకటే చెప్పగలం డాక్టర్ గారికి. ఏమిటో డాక్టర్ గారు, సాయంకాలం అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తుందండి, పొద్దున్న తిన్నది జీర్ణం అవుతుంది, రాత్రి 7 గంటల 6 దాటిందంటే ఇంకా ఒళ్ళు వేడెక్కుతుంది, ఏది తిన్నా జీర్ణం అవ్వదు, సరికదా వాంతి అయిపోతుందండి, రాత్రిపూటే ఉంటుంది. వీడు బాధ ఒకటే చెప్తూ ఉంటాడు. వింటూ డాక్టర్ గారు ఏమాలోచిస్తాడంటే, వీడికి సాయంకాలం 6 అయ్యేటప్పటికి జ్వరాన్ని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగ జీవి ఏది ప్రవేశించి ఉంటుంది, దాని వలన వీడిలో ఏ రకమైనటువంటి జ్వరం ప్రకోపించి వీడికి జీర్ణం కాకుండా ఆహారం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మందు దేనికి వేయాలంటే మూలానికి వెయ్యాలి. ఏ సూక్ష్మక్రిమి శరీరంలో ప్రవేశించడం చేత అతనికి సాయంకాలం జ్వరం వచ్చి తిన్న పదార్థం జీర్ణం కాకుండా వాంతవుతుందో ఆ సూక్ష్మక్రిమి మీద అతను ఔషధాన్ని ఇవ్వాలి. అంతేకాని వాంతి అయిపోకుండా ఏం చేయాలో, లవంగ మొగ్గ నవలాలో, ఏలక్కాయ నవలాలో చెప్పడానికి అతని భార్యే చాలు, పక్కింట్లో ఉన్న వాళ్లే చాలు, డాక్టర్ గారు అక్కర్లేదు దానికి. డాక్టర్ గారు చెప్పవలసింది మూలాన్ని ఛేదించాలి. అర్జునుడు మాట్లాడితే అర్జునుడు మాట్లాడిన మాటల వెనక ఛేదింపబడవలసినటువంటి మూలాల్ని కృష్ణ పరమాత్మ పట్టుకున్నాడు. ఇది అందుకే భవద్భీషిణీ అయింది. గీతకి భవద్భీషిణి అని పేరు ఉండడానికి కారణం అదే. సంసారము అంటేనే అయోమయం, సంసారం అంటేనే రాగద్వేషములు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే సంసారమునకు మారు పేరే రాగద్వేషములు. రాగము ద్వేషము ఈ రెండు ఎప్పుడుంటాయి? ఇంకొకడు ఉంటే కదండి. ఇప్పుడు నాకన్నా ఇంకొకడు ఉన్నాడనుకోండి, అప్పుడు నేను వాడిని ప్రేమిస్తే రాగం, నాకు వాడి మీద సంతోషంగా ఉండి వాడిని నేను అభిమానిస్తే నాకు వాని మీద రాగం ఉన్నది, నేను వాడి మీద కోపం పెట్టుకుంటే నాకు ద్వేషం ఉన్నది. అసలు రెండవది లేదు ప్రపంచంలో, ఒక్కటే ఉన్నది. రాగమునకు కానీ ద్వేషమునకు కానీ ఏమైనా కారణం ఉంది.

అయ్యా, ఇంకో వస్తువు లేదు, ఉన్నదొక్కటే పరబ్రహ్మం, ఒక్కటే ఉంది. ఆ ఉన్న ఒక్క పరబ్రహ్మము ఎలా ఉన్నది, ఇన్నిగా కనపడుతున్నా కాదురా ఇన్ని, యథార్థమునకు ఉన్నదొక్కటే, అన్ని నగలుగా కనపడుతున్నా ఉన్నదొక్క బంగారమైనట్టు, అనేక కుండలుగా కనపడుతున్నా ఉన్నదొక్క మన్నైనట్టు, అనేక కడవలలో పోసిన ఉన్నది ఆ ఆవు పాలైనట్టు, అనేకమైన ఆవులున్నా అన్నిటి యొక్క పాలలో ఉన్న ధర్మము ఒక్కటైనట్టు, మనకి ఉన్నది ఒక్కటే పదార్థము అని తెలిసిందనుకోండి, ఇప్పుడు ప్రేమించడానికి లేదు, ద్వేషించడానికి లేదు. కాబట్టి ఇప్పుడు అర్జునుడికి రాగము పుట్టింది, ద్వేషము పుట్టింది. ద్వేషం ఎవరి మీద పుట్టిందంటే తన మీదే పుట్టింది. అయ్యో నేను వీళ్ళని చంపేస్తాను, వీళ్ళని చంపేస్తే ఇదిగో వీళ్ళందరూ పాడైపోతారు, వీళ్ళందరూ పాడైపోతారు, వాళ్ళ మీద ఒక పిచ్చి రాగం పట్టుకుంది, వాళ్ళ మీద ఒక పిచ్చి ప్రేమ, అర్థం లేని ప్రేమ పట్టుకుంది, కాబట్టి నేను వీళ్ళని చంపను. ఈ రాగద్వేషములనేటటువంటివి ఏర్పడడానికి కారణము రెండవ వస్తువు ఉండడం. ఇప్పుడు ఈ రెండవ వస్తువు ఉన్నది అనేటటువంటిది ఏదో, దానినే మోహము అని పిలుస్తారు శాస్త్రంలో. అజ్ఞానావస్థ, అవిద్య, దాని చేత వచ్చినటువంటి అయోమయావస్థ. ఈ అయోమయం పోవాలి అంటే గురుబోధ వినా మార్గం ఉండదు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు గురువుగా నిలబడి మాట్లాడాలి, అందుకు ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడితే ఏమవుతుంది అర్జునుడికి, ఏ మోహము తనకున్నదని తనకి తెలియదో అది పోయిందని తెలుస్తుంది. తనకి ఉన్నప్పుడు ఇది ఉంది, అందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని తెలియదు. పోయి మళ్ళీ తనకి ధర్మం తెలిసిపోయాక తనకేం పోయిందో తెలుస్తుంది. అందుకే గీతంతా అయిపోయిన తర్వాత నీకేమర్థమైంది అని అడిగాడు. నాకు భగవద్గీత అర్థమైందని చెప్పలేదు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నేను ఏ మోహము, ఏ అజ్ఞానము, ఏ అవిద్య నన్ను పట్టుకుందో అది పోయింది. నాకు ఏది ఇంత పూర్వం తెలిసి ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి వచ్చింది. అంటే జ్ఞానము మీద కమ్ముకున్నటువంటి మేఘములు ఎగిరిపోయాయి. ఈ స్థితి మళ్ళీ నువ్వు బోధించడం చేత నాకు కుదిరింది. అందుకని ఇప్పుడు అర్జునుడు అవధి లేనటువంటి అజ్ఞానంతో మాట్లాడేశాడు. మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి తనే పెంచేసుకున్నటువంటి బెంగ ఇదంతా. ఇది చాలా చిత్రమైనటువంటి లక్షణం. సాగిపోయినంతకాలం బాగుంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చేదనుకోండి, ఆ సమస్య వచ్చేటప్పటికీ తాను తానుగా నిలబడి కర్మఫలాన్ని అనుభవించేసేయగలిగినటువంటి శక్తి అందరి యందు ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. చాలా చాలా కష్టం. అక్కడికి వచ్చేటప్పటికీ గిజగిజగిజలాడిపోయి ఖచ్చితంగా ద్వైదీ భావంలోకి వెళ్ళిపోతాడు. వాడు నేను రెండు భావాలు వస్తాయి, అభిమానము చేత కానీ ద్వేషము చేత కానీ వచ్చేస్తుంది అది. ఈ వచ్చినప్పుడు మాట్లాడటమే చాలా కష్టం. అక్కడ ఆ భావనల నుంచి శిష్యుణ్ణి పైకెత్తి స్వధర్మం దగ్గర నిలబెట్టాలి. మళ్ళీ ఏది ధర్మమో దాని ఎందు నిలబెట్టాలి, అది నిలబెడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నిలబెట్టడంలో ఒక్క అర్జునుడు కాదు అలా నిలబడేది, గీత చదువుకుంటున్న వాళ్ళందరూ అటువంటి ధర్మక్షేత్రంలో, అటువంటి కురుక్షేత్రంలో నిలబడ్డవాళ్ళే. మనం అందరం కూడా రాగము ద్వేషము, రాగము ద్వేషము ప్రతి క్షణం. చిత్రం ఏమిటంటే రాగము శాశ్వతముగాను ఉండదు, ద్వేషము శాశ్వతముగాను ఉండదు. ఒకప్పుడు మీరు అపారమైన రాగముతో ఉన్న వ్యక్తి, మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి. మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి, మీరు అపారముగా ప్రేమించే వ్యక్తి, మారిపోతుంటుంది. ఇప్పుడు రాగము ద్వేషము మారడానికి వ్యక్తియా కారణము, మనస్సా కారణము? ఏది తనకి అనుకూలమో అది జరగకపోవడం చేత ద్వేషం వచ్చింది, ఏది తనకి అనుకూలము కాదో అది జరగడం వల్ల ద్వేషం వచ్చింది. ఇప్పుడు ఈ రాగద్వేషములు రెండూ పోవడానికి అవిద్య పోవాలి. ఈ అవిద్య పోవాలి అంటే అది గురువుగారు మాట్లాడితే తప్ప శిష్యుడికి పోదు. పోదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే, అవిద్యలో విడుతున్నవాడు విశేషమైన చిత్తభ్రాంతికి, చిత్తమాలిన్యానికి, భయానికి లోనైపోతాడు. ఈ భయానికి అంతు ఉండదు ఇంకా. ఎంత భయంతో వెర్రిమొర్రి ఆలోచనలన్నీ పెరిగిపోతుంటాయి. ఈ పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది అర్జునుడి విషయంలో ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే, అదిగో
పైనుంచి పితృదేవతలు

చనిపోతారు, వాళ్ళకి పిండాలుండవు, ఉదక క్రియలుండవు. ఆ తరువాతి కాలంలో వాళ్ళ భార్యల ఎందు జన్మించేటటువంటి సంతానమంతా కూడా కులసంకరం అయిపోతుంది. ఇంతమందిని చంపేసి నాకెందుకు ఈ నెత్తిటికూడు, ఇన్నిన్ని పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు, అక్కర్లేనివన్నీ మాట్లాడేస్తున్నాడు. మాట్లాడనిచ్చాడు బాగా మాట్లాడనిచ్చాడు. ఇంత అర్జునుడు ఏమైపోయాడో తెలుసా అండి? ఇంతమంది శత్రువుల్ని అస్త్రప్రయోగం చేసి చంపగలిగినటువంటి అర్జునుడు తన మనసు తనకి బరువైపోతే, తన చిత్తము మలినమైపోతే, తాను పెంచుకున్న భయానికి తాను వశుడైపోతే, తాను గాండీవం వదిలేసి కూలబడిపోయి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ల మీద పడిపోయి బావా బావా అని పిలిచేటటువంటి వాడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట అన్నాడు. నేను నీకు శిష్యుణ్ణి అన్నాడు. మాం త్వం ప్రపన్నః, నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను, నువ్వు ఏం చేయాలో తెలుసా? శిష్యుడనైన నన్ను ఉద్ధరించాలి, నాకు మార్గం తెలియట్లేదు. ఇదే అతను చేసిన చాలా మంచి పని. ఏమైనా ఉంటే అర్జునుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేసినటువంటి ఈ పని వల్ల భగవద్గీత పుడుతోంది, ఈ పని వల్ల గీతామృతం వస్తోంది, ఈ పని వల్ల వచ్చినటువంటి గీతామృతం కాలంతో దేశంతో సంబంధం లేకుండా మానవాళిని తరింపచేస్తూనే ఉంది. మాట్లాడి ఇంకా నేను మాట్లాడనయా, మాట్లాడిన కొద్దీ భయం ఎక్కువైపోతోంది, ఇంకా భయం వేపుకే పెడుతున్నాయి కానీ ఆలోచనలు, నేను బయటికి రాగలనన్న ఆలోచన అసలు నాకు రావట్లేదు. కాబట్టి మీరు వినా నాకు శరణ్యము లేదు, గురువు గారి కాళ్ల మీద పడిపోయి నేను ప్రపన్నుడను, అంటే నేను శరణాగతి చేస్తున్నాను, మీరు నన్ను స్వీకరించి నా యొక్క బాధనంతటినీ పోగొట్టండి. ఇప్పుడు అసలు నేనేం చెయ్యాలి, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎవరు యుద్ధం చేస్తానని వచ్చినవాడు? ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో యుద్ధం చేస్తాను కౌరవుల్ని సంహరిస్తానని పెద్ద తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని పాశుపతాస్త్రం పొందినవాడు, అంతమంది దేవతల దగ్గర అన్ని అస్త్రాలు పొందినవాడు, అంతమంది గురువుల్ని సేవించినవాడు, ఎప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందా, కౌరవుల్ని మట్టు పెడదామని ఎదురు చూచినవాడు, ఇవాళ ఆశ్చర్యంగా యుద్ధం చేయడం మాట దేవుడిని వారు కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ల మీద పడిపోయి, కృష్ణ నీవు తప్ప నాకు దిక్కెవరు, కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడుతూనే ప్రారంభం ఏమన్నా తెలుసా అండి? ఆయన మాటలకున్నటువంటి గమ్మత్తు ఏమిటంటే ఆయన మాట మొదలు అదే, భగవద్గీతలో ఆయన మాట చివర అదే. ఆయన అసోత్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నాను సూచంతి పండితాః. అసోచ్యానన్వసోచస్త్వం అంటూ ప్రారంభం చేశాడు. ఏడవవద్దు, శోకము వద్దు, అసలు ఈ దిక్కుమాలిన ఏడుపన్నది మొదట మాని, భగవద్గీత వింటే వచ్చేది ఏమిటి, ఏడవడం పోతుంది. భగవద్గీత ప్రారంభంలో కృష్ణ పరమాత్మ ఏ శ్లోకంతో ప్రారంభం చేశారో అదే శ్లోకంలో ఉన్న అదే తాత్పర్యంతో అదే ధర్మంతో అదే మాటతో భగవద్గీత పూర్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఏడవవద్దు, శోకించవద్దు, అసలు శోకము తప్పు, శోకమన్న మాటకు అర్థం లేదు, శోకించడానికి కారణము లేదు. దేనికి శోకిస్తావు, దేనికి ఏడుస్తున్నావు నువ్వు, అసలు నువ్వు ఏడవడానికి కారణం ఏమిటి, పైగా ఏడిచేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? అసోచ్యానంద్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, వాత పెట్టి మాట్లాడాడు. ఒక గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, నాలుగు పుస్తకాలు జరిగితే మాట్లాడడం అనుకుంటున్నావా, లేకపోతే ఏదో నీ బుద్ధికి తోచింది మాట్లాడడం అనుకుంటున్నావా? ఏడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ధర్మం అంటున్నావు, యుద్ధం చేయనంటున్నావు, నేను చంపేస్తానంటున్నావు, నేను చంపేస్తే వీళ్ళు చచ్చిపోతారంటున్నావు, పతంతి పితరోహ్యేషాం లుప్త పిండోదక క్రియా అంటున్నావు, ఉత్తరగతుల గురించి మాట్లాడుతున్నావు, కులసంకరం గురించి మాట్లాడుతున్నావు, ఏమిటివన్నీ నువ్వు మాట్లాడగలిగిన మాటలు అనుకుంటున్నావా, నీకు తెలిసి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా, వీటికి ఏడవవలసిన వాడివి నువ్వు అనుకుంటున్నావా, అసలు ఏడవవలసిన అవసరం ఒకటి ఉందనుకుంటున్నావా లోకంలో? అసోచ్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నాను సూచంచి పండితాః. అసలు పండితుడైన వాడు ఏడవడు. తీర్పిస్తూ ప్రారంభం చేశాడు ఆయన. ఎవడు ఏడవడు? పండితుడు ఏడవడు. పండితుడు అంటే నా

నాలుగు పుస్తకాలు చదువుకున్నవాడు, మూడు శ్లోకాలు బట్టి పెట్టినవాడు కాడు. పండాహ అంటే ఆత్మజ్ఞానమున్నవాడు. అందుకే పోతన గారికి సహజ పండితుడని పేరు. ఆయన మహానుభావుడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షయికారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నని చెప్పుకున్నాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కొరకు నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానన్నాడు. కాబట్టి ఎవరు ఆత్మజ్ఞానము కలిగిన వారో వాళ్ళు అసలు ఏడవరు. ఏడవడానికి కారణం ఎందుకు? ఈ శరీరం పోతుందని ఏడుస్తున్నావా? మళ్ళీ వెంటనే శరీరం వస్తుంది. ఇది పడిపోగానే ఎంతోసేపు పట్టదు శరీరం రావడానికి. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు తల్లి ఒక స్తనం దగ్గర పిల్లవాడికి పాలిస్తున్నది, ఈ స్తనం నుంచి ఈ స్తనం దగ్గరికి పిల్లవాడిని మార్చుకోవడం ఎంతసేపు పడుతుందో, జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందడానికి అంతే సమయం పడుతుంది. అదేం పెద్ద విశేషం కాదు. ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. నీ దృష్టిలో ఏమిటి చంపేయడం అంటే? వాళ్ళందరి శరీరాలు పోతాయి, వాళ్ళు కనపడరు. నీ బుర్ర, ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది, ఏమిటి చచ్చిపోతుంది? కాబట్టి శరీరమునకు చావు లేదు. ఈ శరీరం పడిపోతోందేమో, ఇంకో శరీరం వస్తోంది. శరీరమునందు పంచభూతములే. పంచభూతములు లేని శరీరం ఇంకోటి లేదు. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములే ఉండాలి ఇందులో ఉన్న. కాబట్టి వాళ్ళు ఏ శరీరంలో కొన్నా పంచభూతాలతోనే ఉంటారు. కాబట్టి ఈ రాజులు లేని రోజు లేదు. ఉన్నారు. ఆత్మ ఉండదంటావా? ఎప్పుడు ఉన్నది ఆత్మ. మరి దేనికి ఏడుస్తున్నావు నువ్వు అసలు? నువ్వేమిటి పాండిత్యంతో పెద్ద ప్రజ్ఞావాదాంశ భాషసే, నేను చాలా గొప్పవాడిని మాట్లాడేస్తున్నావు. వీళ్ళందరూ చచ్చిపోతారంటున్నావు, నేను చచ్చిపోతానంటున్నావు, వీళ్ళందరూ ఏమిటో పడిపోతారంటున్నావు, ఎవరు చచ్చిపోతారు? నేను మీతో మనవి చేశా, వైద్యుడు మూలానికి మందిచ్చినట్టు మూలానికి మందిస్తూ ప్రారంభం చేశాడు. అంత గంభీరంగా ఉంటుంది. గురువుగారి కంఠం అంటే, గురువాణి అంటే సింహస్వప్నము. మిగిలిన పిట్టలు కుయ్యొచ్చు, కాకులు కుయ్యొచ్చు, పందులు అరవచ్చు, పిల్లులు అరవచ్చు అరణ్యంలో, ఏ జంతువుకి ఏ జంతువు భయపడదు. సింహం బయటికొచ్చి అరిచిన తరువాత అరవగలిగిన జంతువు ఉండదు, వెళ్ళిపోవలసిందే ఎక్కడికైనా, తప్ప ఇక నిలబడవు. ఆచార్యుడు వచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడగలిగిన సమర్థత ఉన్నవాడు ఇంకొకడు ఉండడు. ఆచార్యులకు ఆచార్యుడు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక మాట్లాడడానికి ఏముండదు. అందుకే అంత గంభీరంగా ప్రారంభం చేశాడు. అసోత్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నను సూచంతి పండితాహ. ఏడవరయా, పండితులైనటువంటి వాళ్ళు ఏడవడానికి లేదు అసలు. అసోచ్యానన్వసోచస్త్వం, ఏడవడానికి కారణము లేదని తెలుసుకో. అంటే నేను మీతో మనవి చేశా, ఎక్కడికి వెళ్ళాడు? రాగము ద్వేషము ఈ రెండూ రెండో పదార్థం ఉంటేనే. అసలు రెండవ పదార్థము లేదు, ఉన్నది ఒక్కటే. ఒకటే పదార్థమైనప్పుడు ఆ పదార్థమునకు రాగము లేదు, ద్వేషము లేదు. హే, ఏడుపు ఎందుకు నీకు? దేనికి ఏడుస్తున్నావు? ఏ కారణానికి ఏడుస్తున్నావు? ఉలిక్కి పడ్డాడు ఇంత అర్జునుడు. అక్కడి నుంచి వెళ్ళిందండి భగవద్గీత. ఎన్ని ధర్మములు, ఎన్ని విషయములు, ఎన్ని గుణములు, ఎన్నిటిని బోధ చేశాడో, అందుకనది యోగమైంది. అర్జున విషాదము యోగం ఎందుకైందంటే, ఆ విషాదము ధర్మ సంబంధమైనది. తనకి అక్కరలేని ధర్మాన్ని పట్టుకున్నా, అయ్యో నేను వీళ్ళని చంపకూడదు అన్న ఒక మాటతో ప్రారంభం చేశాడు. కానీ ఆ అర్జునుడు చంపడం ఎంత ధర్మమో, అలా చంపకపోతే ధర్మం ఎందుకు నిలబడదు? ధర్మము యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా మాట్లాడాడు కృష్ణ పరమాత్మ. అలా మాట్లాడితే వచ్చినటువంటి స్వరూపమే గీతాస్వరూపము. సరే, నేను చేసేది ఏడు రోజుల ప్రసంగాలే కాబట్టి విహంగ వీక్షణంగా గీత యొక్క వైభవాన్ని ఆవిష్కరించడానికి ఇవాళ ప్రారంభోపన్యాసంగా గీతావిర్భావం గురించి నాలుగు మాటలు చెప్పాను. దీని తరువాత పిఠాపురం నుంచి వచ్చినటువంటి సర్వదేవతా భజన మండలి వారు, వాళ్ళు చాలా ఆర్తితో చాలా సంతోషంతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చక్కటి భజన చేసేటటువంటి లక్షణం ఉన్నవారు. కాబట్టి దయచేసి మీ అందరూ అలాగే కూర్చునుంటే ఇప్పుడు ఆ భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 ఉపన్యాసాన్ని పునఃప్రారంభిస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనస్

0: వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: విత్తన మడులలో కీటక వలలు. కూరగాయలు గ్రామ మరియు పట్టణ వాసులకు ఆహారాన్నిస్తుంది. అధిక ధరకు దాన్ని అమ్మనూవచ్చు. కూరగాయలు మొక్కలు మరీ చిన్నగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరము. కొందరు రైతులు చేప వలలతో మేకలను కోళ్లను మడుల నుంచి దూరంగా ఉంచుతారు. కాని చిన్న మొలకల ఆకులను కొమ్మలను తినే క్రిమికీటకాల నుండి కూడా ఆపద ఉంది. ఈ కీటకాలు మా మిరప పంటపై దాడి చేస్తే మా మొక్కలన్నీ నాశనమవుతాయి. మొక్కలపైన ఎగిరే ఈ చిన్న పురుగులు మా మిరప పంటను నాశనం చేస్తాయి. చాలా మంది రైతులు వాళ్ల లేత పంటను కాపాడుకోవడానికి పురుగుల మందును వాడతారు. ఇవి చాలా ఖరీదే కాకుండా రైతులకు, వాడకందారులకు మరియు పర్యావరణానికి చాలా ప్రమాదకరం. మాకు అనారోగ్యం రాకుండా మేము తక్కువ పురుగుల మందును వాడతాము. ఆసుపత్రి ఖర్చులు తగ్గించడానికి మేము లేత మొక్కలను వలలతో కాపాడుతాం. అంతేకాకుండా వలల వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. పురుగుల వలను ఎలా నెలకొల్పాలో తెలుసుకునే ముందు మడులలో ఎలాంటి పురుగులు దాడి చేస్తాయో చూద్దాం. వాటిల్లో ఎక్కువ శాతం రాత్రి వేళ్లలో దాడి చేస్తాయి కాబట్టి వలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2: రకరకాలైన పురుగులు మా మడులను నాశనం చేస్తాయి. ఎలుకలు మట్టిని త్రవ్వి విత్తనాలను తినేస్తాయి. నత్తలు బయటకు వస్తూ మొలకలను కత్తిరిస్తాయి. అలాగే మిడతలు కూడా మొలకలను కత్తిరిస్తాయి. అందుకనే మనం మన మడులను కాపాడుకోవడానికి వలలను వాడాలి.
1: మిడతలు నత్తలు ఏ కాయగూర మడికైనా తీవ్ర ప్రమాదమే. ఎందుకంటే అవి మొలకల లేత వేర్లను నమిలేస్తాయి. ఈ నష్టాన్ని నివారించడానికి పగలు రాత్రి వలలను కప్పి ఉంచండి. గొంగళి పురుగులు కూడా నష్టాన్ని కలుగజేస్తాయి. కానీ అవి మిరప కంటే టమాటాలు క్యాబేజీలను ఎక్కువ పీడిస్తాయి. రాత్రివేళ పట్టుపురుగులు మొక్కలపైన పెట్టే గుడ్లు పొదిగి ఆ చిన్న క్రిములు టమాటాలు క్యాబేజీలను తినేస్తాయి. వలలు వాడటం వలన పట్టుపురుగులు మొలకలపైన నేరుగా గుడ్లు పెట్టకుండా కాపాడవచ్చు. చాలా గొంగళ్లు వలల రంధ్రాల నుండి చొచ్చుకుపోలేవు. కాని వలల్లో ఎక్కడా రంధ్రాలు ఉండకూడదు. ఎందుకంటే గొంగళ్లు వలనంతా పాకి ఏమాత్రం సందు దొరికినా మడిలోనికి పడి వాటి ఆహారాన్ని సేవిస్తాయి. కొన్ని పసుపు రంగు సన్న గొంగళ్లు రంధ్రాల ద్వారా దూరడానికి ప్రయత్నిస్తాయి. అందుకే ఇలాంటి రంధ్రాలన్నింటినీ కొడతాము. లేకుంటే ఇవి మడిలో ఆకుల కింద దూరి నష్టాన్ని కలిగిస్తాయి.
3: తెల్ల దోమలు కాయగూరల పంటను ఇంకో విధంగా నష్టపరుస్తాయి. ఇవి ఆకుల కింద దాగి ఉండి మొక్కల సారాన్ని పీల్చేసి వాటి పెరుగుదలను తగ్గించేస్తాయి. తెల్లదోమ వైరస్ ను కొమ్మ నుండి పీల్చుకుని దాన్ని ఆరోగ్యమైన మొక్కలకు అంటిస్తుంది. తెల్లదోమలు పెద్ద సంఖ్యలో పలు మొక్కల మీద జీవిస్తాయి. వాటిని పురుగుల మందులతో నియంత్రించడం చాలా కష్టం. ఎందుకంటే అవి ఈ విషానికి అలవాటు పడిపోతాయి. కొన్నిసార్లు

0: చిలకరించాక అవి చావకపోవడమే కాకుండా ముందుకన్నా ఎక్కువైపోతాయి. వలలకు రంధ్రాలు లేనంత వరకు అవి తెల్లదోమలను నివారించి మీ మొక్కలను రోగాల నుండి కాపాడతాయి. వలను స్థాపించే ముందు అందులో రంధ్రాలుంటే పరీక్షించి కుట్టండి. ఇప్పుడు మనకు మనం పడుకున్నప్పుడు కూడా వలలు మన మొలకలను పురుగుల నుండి రక్షిస్తాయని తెలిసింది కనుక ఇప్పుడు దాన్ని ఎలా స్థాపించాలో చూద్దాం. విశేష వలలు దొరుకుతాయి కానీ స్థానీయ మార్కెట్లో దొరికే వస్తువులతో మీ సొంత వలను తయారు చేసుకోవచ్చని దక్షిణ బెనిన్లోని కాయగూరల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు టేరి అతియబే మనకు చూపిస్తున్నారు. మీ మడి యొక్క పొడుగు వెడల్పు కొలతలో ఒక్కో మీటర్ కలిపితే అన్ని వైపులా సరిపడా వల తయారవుతుంది. కాబట్టి ఒక మీటర్ వెడల్పు 2 మీటర్ల పొడవైన మడికి 2 మీటర్ల వెడల్పు 3 మీటర్ల పొడవున్న వల వాడాలి.
1: మేము మిరప విత్తనాలకు, ఎరువులకు, దక్షిణ అనే మా మడి స్థాపనకు చాలా ఖర్చు పెట్టాము. మా పెట్టుబడి, శ్రమ, ఇంకా మొలకల జీవం నష్టపోకుండా వలలను కొనడం మాకు ముఖ్యం. లేకపోతే ఇవన్నీ వ్యర్థమైపోతాయి.
0: స్థానీయ దర్జీ నుండి వల తయారు చేయించాక టేరి ఇప్పుడు దాన్ని మడికి స్థాపిస్తున్నాడు. వలను నిలబెట్టడానికి మీరు కొమ్మలు, కట్టెలు లేక తాటాకుల మధ్య భాగం వంటి స్థానీయ వస్తువులను వాడవచ్చు. మట్టి నుండి 1.5 మీటర్ ఎత్తులో ఉండేలా కట్టెలను పొడుగ్గా కత్తిరించాలి. వల చిరిగిపోకుండా పదునైన మూలలను తీసేయాలి. మీ మడి యొక్క 2 చివర్లలోనూ, పెద్ద మడి అయితే మధ్యలోనూ వంపులను స్థాపించండి. ఇలా చేయడంతో వల కిందకి జారి మొలకలను తగలకుండా ఉంటాయి. వలను స్థాపించే ముందు మట్టిని తేమగా ఉంచడానికి మడులను తాటాకు వంటి ఆకులతో కప్పండి. వలలు సరిగ్గా మూసుకునేలా అంచుల చుట్టూ మట్టితో కప్పితే క్రిమికీటకాలు కింద నుండి పాకకుండా ఉంటాయి. 8 లేక 9 రోజుల తరువాత మొలకలు పైకి పొడిచినప్పుడు వలను తీసి తాటాకులను తీసేయండి. వలను ఎల్లప్పుడూ మూసి ఉంచచ్చు కానీ మొలకల పెరుగుదలను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. మొలకలకు ఎండవేడి ఎక్కువైనట్టుంటే వలమీద కొన్ని తాటాకులను కప్పి నీడనివ్వండి. మిరపను మరునాటేటప్పుడు మాత్రమే వలను తీయండి. వలలను బాగా నిర్వహించి నిల్వ చేస్తే అవి కొన్ని పంటకాలాల వరకు వాడచ్చు. వలలు బలమైన గాలులకో, పిల్లల చేతిలోనో లేక జంతువుల వలల్లో చిరిగిపోవచ్చు. మనమేం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. మిడుతలు, నత్తలు, ఇతర కీటకాలు కాయగూరల మొలకలను దాడి చేస్తాయి. మీ మొలకలను పురుగుల వలలతో కాపాడుకోవచ్చు. వలను ఎప్పుడూ దించి ఉంచండి. రంధ్రాల మరమ్మత్తు చేయండి. ఎప్పటికప్పుడు మీ మొలకలను ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకోండి. నాట్ల సమయంలో వలను తీసి జాగ్రత్త చేయండి.
2: మిగతా రైతులకు నేను చెప్పేదేంటంటే, పంటల మీద పురుగుల మందు కంటే వాళ్ల మడులకు వలలను వేసి కాపాడుకోవాలి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్.

0: ఎండోక్రైనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
3: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
3: లైఫ్ టైమ్ వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
3: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669.
1: అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందా, లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చిందా? ఆగండి, మీరు క్లిక్ చేసే ఒక లింక్, మీరు చెప్పే ఒక ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేయగలవు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరనందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
2: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీసు వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
1: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
2: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరుపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989832844.

0: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నంబర్కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ అర్జయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మరి ఇప్పుడు చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందామండి. మధుమేహంతో బాధపడే వాళ్ళు చలికాలంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఈ 4 రకాల దుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు. పిండి పదార్థాలు తక్కువగాను, పీచు నీటి శాతం ఎక్కువగాను ఉండే టర్నిప్, గుండ్రంగా ఉండే ముల్లంగి లాంటి దుంపను ఆహారంలో భాగంగా తీసుకుంటే చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ నిల్వలు మరీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆల్ఫా లిపోయిక్ ఆమ్లం

ఎక్కువగా ఉండే బీట్రూట్ ని తింటే నరాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇవి కంటికి మంచిదే. పోతే ఈ దుంపల్లోనూ బెటేలియన్ నియోబెటేనియన్లు ఇన్సులిన్ శాతాన్ని పెంచడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తాయట. గ్లూకోసైనోలేట్ ఐసోథియోసైనేట్లు ఎక్కువగా ఉండే ముల్లంగిని ఆహారంలో భాగంగా తీసుకుంటే చక్కెర వ్యాధి అదుపులో ఉండటంతో పాటు ఇన్సులిన్ స్రావాన్ని పెంచే అడిపోనెక్సిన్ శాతం పెరిగేలా చేస్తుంది. విటమిన్ ఏ పీచు అధికంగా ఉండే క్యారెట్ కూడా ఈ కాలంలో తింటే మంచిదేనండి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd Floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2, Cell 8865-58773.
1: Sri Lakshmi Hospital, Bhimavaram, Antarjatiya Sthayi Pramanalato, Anni Rakala Orthopedic Joint Replacement Surgery Lu, Mariyu, Santanam Leni Variki, IOIL Normal Delivery Lu, Laparoscopic Surgery Lanu, Vijayavantanga Nirvahistunna Hospital, Sri Lakshmi Hospitals. Ante Kakunda, Maa Vadda Emergency Vaidya Vibhagam, Pediatrics, General Surgery, Urology, Mariyu, Nephrology Vibhagam Nandu, Dialysis Sevalu, 24 Gantalu Andubatlo Unde, Specialist Doctor. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
3: మరి ఇప్పుడు మనం తినే ఆహారం మనం తినే ప్లేట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? ఎలాంటి ఆహారమైనా కనువిందుగా ఉంటే ఎవరికైనా వెంటనే తినాలనిపిస్తుంది. అయితే ఏ వంటకాన్ని ఎందులో పెట్టినా తినేవాళ్ళు కొందరు ఉంటే ఏది రుచించక చూసుకుని చూసుకుని తినేవాళ్ళు మరికొందరు ఉంటారు. అలాంటి వాళ్లకు వడ్డించే ప్లేట్లు, గిన్నెలు కూడా వాళ్ళు తినే తిండిని చాలా ప్రభావితం చేస్తాయండి. ఎందుకంటే ఏవో కొన్ని రకాలు మాత్రమే తినేవాళ్లకు పోషకాలన్నీ అందక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. దానికి తోడు వీళ్ళు నలుగురిలో కూర్చున్నప్పుడు అన్ని రకాల ఆహార పదార్థాలను తినలేకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇక వాళ్లకు వడ్డించే ప్లేట్లు కూడా సరైనది కాకపోతే అసలు ఏమీ తినలేరు అన్నది నిపుణుల పరిశీలన. అందుకోసం తిండి విషయంలో పట్టింపులు ఉన్న వాళ్లను ఎంపిక చేసి ఒకే రకమైన స్నాక్ ను వేరువేరు రంగుల ప్లేట్లలో పెట్టి తినమన్నారట. తెలుపు రంగులో పోలిస్తే ఎరుపు, నీలం రంగు ప్లేట్లలో

అవి తిన్నప్పుడు అవి ఉప్పగా ఉన్నట్లు ఫీల్ అయ్యారట. పైగా రంగుల గిన్నెల్లో పెట్టడం వల్ల వాటిని అస్సలు తినాలనిపించలేదని చెప్పారట. అదే అన్ని రకాలు తినే వాళ్ళ మీద రంగు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. అందుకే ఆహార పదార్థాలు ఏవైనా కానీ తెల్లని పింగాణి ప్లేట్లో పెట్టి వడ్డిస్తే రంగు ప్రభావం ఉండదు, కాబట్టి కాస్తైనా ఇష్టంగా తింటారని చెబుతున్నారు నిపుణులు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది.

0: Innovation Shopping Mall, opposite Sri Devi Hotel, Undi Road, Bhimavaram. Cell 9849124000. Pashchima Godavari Jilla, Bhimavaram Traffic Police Vari Hecharika. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించారు. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
3: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
3: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
3: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
3: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
3: ఫోన్ 0818-16-237-96-23-7295.
4: సరదాగా కబుర్లు చెప్పే వారే లేరని ఆలోచిస్తున్నారా?
2: మరి మీతో సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా.
4: సరదాగా కాసేపు
2: సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు.
4: ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు ప్లాస్టిక్ గురించి తెలుసుకుందామండి. ప్లాస్టిక్ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మృదువుగా సాగే గుణంతో ఉంటే మరికొన్ని దృఢంగా లోహం మాదిరిగానూ ఉంటాయి. కానీ ఏ పదార్థము ఒకేసారి రెండు రకాలుగా ఉండదు. అయితే ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఒకే ప్లాస్టిక్ని రెండు రకాలుగా పనిచేసేలా రూపొందించారు. పైగా ఈ రకమైన ప్లాస్టిక్ను రోబోటిక్స్లోను ఎలక్ట్రానిక్స్లో కూడా వాడుకోవచ్చు అంటున్నారు. విషయమేంటంటే దీని తయారీకి ప్రకృతి, అది మానవ దేహమే ప్రేరణ అంటున్నారు. ఉదాహరణకు మనిషి శరీరాన్ని, చెట్లని, సెల్ఫిష్ని నిశీతంగా పరిశీలిస్తే వాటిల్లో కొన్ని చోట్ల సాగే గుణం కలిగిన కణజాలం ఉంటే మరికొన్ని చోట్ల దృఢమైన కణజాలం ఉంటుంది. అందుకే మోనోమర్లను, పాలిమర్లను వాడి మరీ ఈ కొత్త రకం ప్లాస్టిక్ను రూపొందించారట. దృఢత్వంతో పాటు సుదిమెత్తగానూ ఉండే ఈ కొత్త రకం ప్లాస్టిక్ని వేరబుల్ టెక్నాలజీలోనూ, రోబో నిర్మాణంలోనూ ఉపయోగించవచ్చు అని భావిస్తున్నారు పరిశోధకులు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है नौवां राष्ट्रीय पोषण माह.
2: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुँचाना भी सरकार की प्राथमिकता है.
1: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
3: पश्चिम गोदावरी जिला भीमवरम ट्रैफिक पुलिस वारी హెచ్చరిక.
4: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు.
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు మనం వృద్ధాప్యం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామండి. వయసులో ఉన్నప్పుడు ఎవరికైనా సంబంధ బాంధవ్యాలు అనేకం ఉంటాయి. అంటే కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, సహచారులు ఇలా ఎందరో ఉంటారు. అయితే వృద్ధాప్యం సమీపించే కొద్దీ కుటుంబీకులు, దగ్గర బంధువులు చిరకాల స్నేహితులతోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతారట. తెలియకుండానే

0: తగ్గిపోతుంటుంది. మనుషుల్లోనూ ఈ రకమైన సంబంధాలు పరిణామక్రమంలో భాగంగా కోతుల నుంచే వచ్చి ఉంటాయని భావిస్తున్నారు అలెక్సర్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే సుమారు 200 మోకాకా కోతులను పదేళ్ల పాటు నిశీతంగా పరిశీలించినప్పుడు, ప్రత్యేకించి ఆడకోతులు వయసు మీద పడే కొద్దీ అన్నిటితోనూ కలవడం తగ్గించి కుటుంబంతోనూ చిరకాలం నుంచి స్నేహంగా మెలిగే కోతులతోనూ ఎక్కువ సమయం గడపసాగాయట. అంటే వయసును బట్టి సామాజిక బంధాలు ప్రాధాన్యాలు మారుతుంటాయని చెబుతున్నారు. చిన్న వయసులో సామాజికంగా ఎంతమంది ఉంటే అంత లాభం, కానీ వయసు వచ్చే కొద్దీ ఆ సంఖ్య తగ్గించుకోవడం వల్ల వ్యాధుల సంక్రమణ తగ్గుతుంది. కొత్త పరిచయాలు తగ్గడంతో మెదడుకి మరీ పని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ రకంగా అవి ఆరోగ్యంగా ఉంటున్నట్టు గుర్తించారు. దీని ఆధారంగా వృద్ధాప్యంలో చుట్టూ 100 లేకున్నా ఆత్మీయులైన వారు 4 ఉన్నా వాళ్ళు హాయిగా జీవించగలరన్నది నిపుణుల అభిప్రాయం. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే గౌరీ.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపు

0: తీసుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

జీవితంలోనూ కథ ఉంటుంది, ప్రతి కథలోనూ జీవితం ఉంటుంది. అటువంటి కథల సమాహారమే మన కథాలిక కార్యక్రమం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:15 వరకు మన రెడి విష్ణు 90.4 లో.

0: అంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420099.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: రేడి విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థుల కోసం కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు పాఠం వింటారు.
2: నాన్న నాన్న, నువ్వు ఈరోజు నా కోసం ఓ గంట సేపు నీ పనులన్నీ ఆపేయాలి.
3: దేనికమ్మా శిరీష, మళ్ళీ మీ బడిలో వ్యాసరచన డిబేట్ పోటీ లాంటివి ఏమైనా పెట్టారా ఏమిటి?
2: అరే భలే కనిపెట్టేశావే, ఎల్లుండి మా బళ్ళో డిబేట్ కాంపిటీషన్ ఉంది నాన్న. చాలా స్కూల్స్ నుంచి పిల్లలు వస్తున్నారు. మా హెడ్ మాస్టర్ గారు కొన్ని టాపిక్స్ ఇచ్చారు. పోటీలో గెలిచిన వాళ్ళకి మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు కూడా ఇస్తారట నాన్న. అది చూడడానికి అమ్మ నువ్వు కూడా రావాలి మరి.
3: అలాగే తప్పకుండా. మా ముద్దుల శిరీష స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే మేము రాకుండా ఉంటామా? ఇంతకీ నువ్వు రేపు మాట్లాడబోయేది ఏ విషయం మీద?
2: ఆంధ్ర విశ్వవిద్యాలయ శిల్పి సర్ సిఆర్ రెడ్డి. ఇదే నాకు మా హెడ్ మాస్టర్ గారు ఇచ్చిన టాపిక్. ఈ

0: టాపిక్ గురించి నువ్వు కొన్ని వివరాలు చెప్పాలి నాన్న. అది విని నేను ఎల్లుండి స్టేజ్ మీద చెప్తాను, సరేనా?
1: సరేనమ్మా. అంత గొప్ప మహనీయుని గురించి నువ్వు మాట్లాడతానంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అలాగే చెబుతాను, నిరంతర కృషి, అధ్యయనం, ఉత్తమ ఆదర్శాలు, చిన్నప్పటి నుండే పుణిగిపుచ్చుకున్నవారు క్రమంగా పెద్దవారై గొప్పవాళ్ళుగా రాణిస్తారమ్మా. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని వేమన చెప్పినట్లుగా మహాపురుషులు కొద్దిమందే ఉంటారు.
0: ఓహో, అలాగా. నాన్న, సిఆర్ రెడ్డి గారి పూర్తి పేరు కట్టమంచి రామలింగారెడ్డి గారట. ఈయన కట్టమంచి అనే గ్రామంలో 1880 December 10 పుట్టారట. ఈ కట్టమంచి గ్రామం చిత్తూరు జిల్లాలో ఉందట. ఈయన పుట్టిన ఊరి పేరే ఈయన ఇంటి పేరు అయ్యిందట. అయితే విషయం ఏమిటంటే, ఈయన వల్ల ఆ గ్రామానికే గుర్తింపు వచ్చిందట కదా నాన్న.
1: అబ్బో, అయితే రెడ్డి గారిని గురించిన విషయ సేకరణలో పడ్డావన్న మాట. గొప్పవారి వలన వారి తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి, దేశానికి కూడా గుర్తింపు వస్తూ ఉంటుందమ్మా. అలాగే కట్టమంచి రామలింగారెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. లేకపోతే కట్టమంచి అనే ఊరు చిత్తూరు జిల్లాలో ఉందని ప్రపంచానికి ఎలా తెలుస్తుందమ్మా?
0: చిత్తూరు జిల్లా అంటే తిరుపతికి దగ్గరలోనా నాన్న?
1: అవునమ్మా, చిత్తూరు నుంచి తిరుపతికి పోయే దారిలో ఉంటుంది ఈ కట్టమంచి గ్రామం. ఊరు చిన్నదే, అయితేనే అన్ని సంపదలకు మర్యాదలకు పేరెన్నికగన్నది. రెడ్డిగారి తండ్రి సుబ్రహ్మణ్య రెడ్డి న్యాయవాదిగా ఎంతో గొప్ప పేరు పొందారు. ఓసారి తన తండ్రిని గురించి చెబుతూ రామలింగారెడ్డి గారు ఏమన్నారో తెలుసా?
0: ఏమన్నారు నాన్న?
1: తన తండ్రి ఓ సుగుణమణి ఖని అని, అటువంటి ఆయన కడుపును పుట్టడమే తనకు గర్వకారణమని, తన చదువు, పదవులు, బిరుదులు ఇవేవి గర్వకారణాలు కావని చెప్పేవారు ఆయన.
0: సుగుణమణి ఖని అంటే ఏమిటి నాన్న?
1: సుగుణం అంటే మంచి గుణం, మణి అంటే రత్నం, ఖని అంటే గని లేదా నిధి. సుగుణాలు అనే మణులకు గని వంటి వాడు అని అర్థం. అంటే మంచి గుణాలున్న గొప్ప వ్యక్తి అన్నమాటమ్మా.
0: అంత గొప్ప తండ్రికి కొడుకు కాబట్టే తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు కదూ నాన్న?
1: అవును తల్లి. సాధారణంగా మనుషులు తమ గొప్పదనాన్ని చెప్పుకుంటారు, కానీ గొప్పవారంతా తమ గొప్పదనాన్ని గురించి ఆలోచించకుండా ఎదుటివారిలోని గొప్ప గుణాల్ని మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వారే మన రామలింగారెడ్డి గారు. అందుకే భరతమాతకే ముద్దుబిడ్డ అయ్యారమ్మా. తన స్వగ్రామమైన కట్టమంచిలో 5వ తరగతి వరకు చదివి 6వ తరగతి నుంచి చిత్తూరులోని హైస్కూల్లో చదివారు. చిన్నతనంలోనే భారతం, భాగవతం మొదలైన గ్రంథాల్ని క్షుణ్ణంగా చదివి తన ప్రతిభా విశేషాలతో అందరి ఉపాధ్యాయుల మన్ననల్ని అందుకున్న ఉద్దండ పిండం మన రెడ్డిగారు. చిత్తూరు హైస్కూల్లో కుప్పనయ్యంగారనే తెలుగు పండితులంటే ఆయనకు ఎనలేని భక్తి, ప్రేమలుండేవి. ఆ గురువు కూడా శిష్యుణ్ణి అలాగే చూసేవారు. రెడ్డిగారు ఎన్ని ఉన్నత పదవుల్ని అధిష్ఠించినా గురువుగారి పట్ల ఉన్న భక్తిని చివరిదాకా గుండెల్లోనే దాచుకున్నారు.
0: అంటే ఆదర్శ విద్యార్థి అన్నమాట.
1: రామలింగారెడ్డి గారు ఏ విషయాన్నైనా నిశితంగా పరిశీలించి అవగాహన చేసుకునేవారు. ఎప్పటికీ మర్చిపోయేవారు కాదు సుమా. అంతేకాదు, తెలిసిన ఏ విషయం మీదైనా ధారాళంగా మాట్లాడేవారట. ఈ గుణం ఆయనకి చిన్నతనం నుంచే ఉండేది. ఒకసారి ఆయన చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయుడు ఇంగ్లీష్లో వ్యాసం రాసుకుని రమ్మన్నాడట. మరునాడు ప్రతి వారిని వాళ్ళు రాసిన వ్యాసాన్ని అందరికీ వినపడేలా చదవమన్నట. మన రెడ్డిగారి వంతు వచ్చింది. లేచి నిలబడి గడగడా వ్యాసాన్ని చదువుతున్నట. ఎంతసేపు చదివినా పేజీలు మాత్రం తిప్పటం లేదట. అది గమనించిన ఆ మాస్టారు మెల్లగా వచ్చి అతని చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి ఆశ్చర్యపోయాట.
0: ఏముంది నాన్న ఆ పుస్తకంలో?
1: ఏమీ లేదు, అందుకే ఖాళీ తెల్ల కాగితాలున్నాయట. అంటే ఆశువుగా వ్యాసాన్ని చెబుతున్నాడని గ్రహించిన మాస్టారు రెడ్డిగారి ప్రతిభకు ఆశ్చర్యపడ్డాడు. చిత్తూరు హైస్కూలు చదువు పూర్తిగానే మద్రాసు క్రైస్తవ కళాశాలలో కాలుమోపాడు. ఆ రోజుల్లో క్రైస్తవ కళాశాలకు చాలా మంచి పేరుండేది. తనకిష్టమైన చరిత్ర, తత్వశాస్త్రాల్ని ప్రధానాంశాలుగా తీసుకుని

0: ఎన్ఏ పరీక్షలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడై ఎన్నో బంగారు పతకాల్ని బహుమతుల్ని అందుకున్నాడు.
1: మరి బిఏ అయిన తర్వాత ఏం చేశారాయన?
0: బిఏలో వచ్చిన మార్కుల్ని బట్టి, ఆయన ప్రతిభా పాటవాల్ని బట్టి ఆనాటి భారత ప్రభుత్వం పై చదువుల కోసం 200 పౌండ్లు ఉపకార వేతనాన్ని మంజూరు చేసింది. దాంతో రామలింగారెడ్డి గారు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సెయింట్ జాన్స్ కళాశాలలో ఎంఏ విద్యార్థిగా చేరాడు. చేరిన కొద్ది కాలానికే అత్యుత్తమ విద్యార్థికిచ్చే రైట్ బహుమతి లభించింది రెడ్డి గారికి. అంతేకాదు, అంతవరకు ఇంగ్లాండ్లో ఏ భారతీయునికి లభించని పదవి రెడ్డి గారికి లభించింది.
1: ఏ పదవి నాన్న అది?
0: కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ లిటరీ క్లబ్ కార్యదర్శిగా, విశ్వవిద్యాలయ యూనియన్ సొసైటీకి ఉపాధ్యక్షుడుగా రామలింగారెడ్డి గారు ఎన్నికయ్యారు. 1905 బ్రిటన్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన అనర్గళంగా ఉపన్యసిస్తూ ఉంటే ఆయన వాగ్ధాటికి, విషయ పరిజ్ఞానానికి ఆంగ్లేయులే ఆశ్చర్యపోయేవారట.
1: ఆశ్చర్యమే మరి, భాష కాని భాషలో, దేశం కాని దేశంలో సభల్లో ఉపన్యసించి వాళ్ల మెప్పులు పొందడం అంటే మాటలా మరి. ఈయనలోని ఈ గుణాలకు కారణం ఏమై ఉంటుంది నాన్న?
0: ఆయన గురువుల ప్రభావమే. మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్ర పాఠాల్ని బోధించిన ప్రొఫెసర్ కెల్లెత్, తత్వశాస్త్రాన్ని బోధించిన డాక్టర్ స్కిన్నర్ల ప్రభావం రెడ్డి గారి మీద చాలా పడిందమ్మా. ప్రపంచ దేశాల చరిత్ర సమస్తాన్ని కరతలామలకం గావించుకున్నాడు కెల్లెత్. నీతి, నిజాయితీ, నిరుపమానమైన విజ్ఞానం కలిగిన స్కిన్నర్ వేదాంత విషయాల్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా బోధించేవారు. ఈయనకు శిష్యుడిగా అయ్యే భాగ్యానికి పొంగిపోయేవాడు. తత్వశాస్త్రం పట్ల ఆయనకు గల ప్రగాఢమైన అభిమానానికి డాక్టర్ స్కిన్నరే కారణమని, ఆయన్ను గురించి చెప్పడానికి తన దగ్గర మాటలే లేవని రామలింగారెడ్డి గారు చెప్పేవారు. రెడ్డి గారిని ఇంగ్లాండ్ పంపడానికి కూడా స్కిన్నర్ ఎంతో తోడ్పడ్డారు.
1: ఉత్తమ విద్యార్థుల్ని ముందుగా గుర్తించేది గురువులేగా. అవునన్నా, క్రైస్తవ కళాశాలలో అందరూ ఆంగ్లేయ అధ్యాపకులేనా? మన భారతీయులెవరు ఉండేవారు కాదా?
0: లేకే, సంస్కృత భాష అధ్యాపకులుగా వేదం వెంకటరాయ శాస్త్రి ఉండేవారు. వారి ప్రభావం మన రెడ్డి గారి మీద చాలా ఉంది. ఆయన ఉపన్యాసాల వల్లనే రామలింగారెడ్డి గారికి మాతృభాషాభిమానం పెరిగింది. దాంతోపాటుగా కవిగా, సాహిత్య విమర్శకునిగా నిలబెట్టగలిగాయి. రెడ్డి గారి సాహిత్యాభిమానం, విమర్శనాత్మక దృష్టి ఆయన తండ్రి గారి ఇంట్లో నుంచే ప్రారంభమయ్యాయి. సుబ్రహ్మణ్య రెడ్డి గారు ప్రతిరోజు సాయంత్రం వేళల్లో భారత భాగవత పారాయణాలు, పురాణ గోష్ఠి జరిపేవారట. ఇవి లేకుండా ఆయన నిద్రపోయేవారే కాదట. ఆ ఊళ్ళో పెద్దలు, పిన్నలు ఆ కార్యక్రమాలకు హాజరయ్యేవారట. మన రెడ్డి గారికి పద్యాల్ని చదవటం, చర్చల్లో పాల్గొనటం తండ్రి ఇచ్చిన ఆస్తేనని చెప్పాలి. అవే తర్వాత ఆయన్ను కవిగా, సాహితీ విమర్శకుడిగా నిలబెట్టాయి. క్రైస్తవ కళాశాలలోని ఆంధ్ర భాషా రంజనీ సమాజం ఆయన ప్రతిభకు పదును పెట్టింది. ఆ కాలేజీలో ఏర్పాటు చేసిన పద్య కావ్య రచన పోటీలో ఆయన రాసిన ముసలమ్మ మరణం అనే కావ్యానికి బహుమతి లభించింది. అదే ఆయన కవిత్వారంభ కావ్యం. అప్పటికి ఆయన వయస్సు కేవలం 19 మాత్రమే. ఆ తర్వాత ఆయన సమాజ శ్రేయస్సును కోరి అర్థశాస్త్రాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా రచించారు. అలాగే తెలుగు సాహిత్య ప్రపంచానికి ఆయన అందించిన మరో ఆణిముత్యం కవిత్వ తత్వ విచారం. ఇది సాహిత్య విమర్శన గ్రంథం. కరుడుగట్టిన పాత సాంప్రదాయాలపై తన నూతనాభిప్రాయాలతో ఓ పెద్ద తిరుగుబాటును లేవదీశాడు. రెడ్డి గారి ప్రతిభను గుర్తించిన బరోడా సంస్థానాధీశుడైన గైక్వార్ శ్రీ శ్యాయాజీరావు ఆయన సేవల్ని తన సంస్థాన విద్యాశాఖలో వినియోగించుకోదలచి ముందుగా రెడ్డి గారిని అమెరికాకు పంపించారు. ఆ తర్వాత మైసూరు విద్యారంగంలో సిఆర్ రెడ్డి గారు అనేక ఉన్నత పదవుల్ని నిర్వహించారు. అనేక పాఠశాలల్ని నెలకొల్పి అందరూ చదువుకోవాలని, చదువుకునే హక్కు అందరిది అని చెప్పేవారు. ప్రతి ఊరికి ఒక పాఠశాల అంటూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. 1916 మైసూరు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.

0: రెడ్డి గారి చేతుల మీదనే జరిగాయమ్మా. దాని మొదటి ప్రిన్సిపల్, తర్వాత మైసూరు సంస్థాన విద్యాశాఖాధికారి పదవుల్ని అలంకరించారు. ఇంతటి అత్యున్నత పదవిని అలంకరించిన మొట్టమొదటి భారతీయుడు రెడ్డి గారేనమ్మా.
1: మరి ఆంధ్ర విశ్వవిద్యాలయ శిల్పి ఎలా అయ్యారు నాన్న?
0: మైసూరు విశ్వవిద్యాలయ స్థాపన తర్వాత ఆంధ్రులకు కూడా ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలన్న కోరికతో ఆయన ఆనాటి మద్రాసు ముఖ్యమంత్రి సహాయంతో 1926 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని బెజవాడలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1929 సంవత్సరంలో దాన్ని విశాఖపట్టణానికి తరలించారు. అలా ఆంధ్రులకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న ఆయన కోరిక నెరవేరిందమ్మా. భవన నిర్మాణానికి రెడ్డి గారు స్వయంగా విరాళాలు సేకరించారు. తన వంతుగా తన జీతంలో సగభాగాన్ని విరాళంగా ప్రకటించారు. కళాశాల భవన నిర్మాణం, విశ్వవిద్యాలయ మొహరు అంటే ఎంబ్లెమ్‌ను కూడా ఆయనే ఎంపిక చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి ఉపాధ్యక్ష పదవిని అలంకరించారమ్మా. అలా మన రెడ్డి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నిర్మించడంలోనూ అభివృద్ధి పరచడంలోనూ ముఖ్యమైన బాధ్యతల్ని నెరవేర్చి ఆంధ్ర విశ్వవిద్యాలయ శిల్పి అయ్యారు. విశ్వవిఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్తలకు బహుమతిని ఇవ్వటం కోసం సర్ కట్టమంచి రామలింగారెడ్డి జాతీయ బహుమతి నిధి అన్న పేరుతో ఒక నిధిని సమకూర్చారమ్మా. సర్ సివి రామన్, సర్ కాంతి స్వరూప్, ప్రొఫెసర్ చంద్రశేఖర్ వంటి ప్రముఖులకు ఈ నిధి ద్వారా బహుమతులనిచ్చి గౌరవించారు. ఆయనది మంచి కంఠం. ఆయన ఉపన్యాసం శ్రావ్యంగా చరీ ప్రవాహంలా సాగేది. అందుకే ఆయన్ని సిల్వర్ టంగ్ అని పిలిచేవాళ్లు. సురేంద్రనాథ్ బెనర్జీ, సిఆర్ దాస్, విఠల్ బాయ్, పటేల్, రాధాకృష్ణన్, సరోజినీ నాయుడు, జిన్నా, సుభాష్ చంద్రబోస్ మొదలైన మహావక్తల్లో మన రెడ్డి గారు కూడా ఒకళ్ళు. 1951 సంవత్సరంలో శాశ్వతంగా కన్ను మూసే ముందుగా తన గ్రంథాలని, తన పుస్తక భాండాగారాల్ని యూనివర్సిటీ గ్రంథాలయానికి అంకితం చేశారమ్మా. ఆ జన్మ బ్రహ్మచారిగా, అవిశ్రాంత శ్రామికుడిగా, దేశభక్తుడిగా, వక్తగా, సంఘ సేవకుడిగా, ఆంధ్రుల అభిమానానికి మారుపేరుగా తన జీవితాన్ని గడిపిన మహామనీషి అమ్మ ఆయన అన్నట్టు నువ్వు ఈయన ఫోటోల్ని, విశేషాల్ని సేకరించి ఓ ఆల్బమ్గా తయారు చేయాలి సుమా. చేస్తావుగా?
1: అలాగే, తప్పకుండా చేస్తానన్నా.

0: మీరింతవరకు హై స్కూల్ విద్యార్థుల కోసం కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. హై స్కూల్ విద్యార్థుల కోసం దేవులపల్లి రామానుజరావు తెలుగు పాఠం వింటారు.
1: ఏరా మనవడయ్యా, ఏమిటి సంగతి?
2: మరేం లేదు తాతయ్య, రేపు మా క్లాస్లో దేవులపల్లి రామానుజరావు అనే లెసన్ గురించి చెబుతున్నారు. ముందుగా మీకు అతని గురించి తెలుసుంటే వివరిస్తారని.
1: ఓ, నువ్వు 7వ తరగతి కదా?
2: అవును తాతయ్య. మా కాణిముత్యాలు తెలుగు ఉపవాచకంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు రథసారథి దేవులపల్లి రామానుజరావు అనే పాఠం ఉంది. అందుకే అతని గురించి మీకు తెలిస్తే చెప్పమంటున్నాను.
1: సరేనాయ్, నాకు తెలిసింది కాస్త చెబుతాను. రాత్రి విశాఖకెళ్ళి వచ్చేపాటికి జలుబు చేసి కాస్త ముక్కు దిబ్బడ వేసిందిరా. ఆ మహానుభావుని గురించి అడిగావు కదా, తప్పకుండా చెబుతాను. తమ్ముడు గిరిని కూడా పిలుచుకోనరా, వాడు 6వ తరగతి కదా, వాడికి కూడా ఉపయోగపడుతుంది.
2: అలాగే తాతయ్య. గిరి, తాతయ్య రమ్మంటున్నారు, త్వరగా రా.
3: ఏం తాతయ్య, పిలిచారా?
1: అవునరా మనవడా, దేవులపల్లి రామానుజరావు గురించి వివరిస్తున్నాను, నువ్వు అన్నయ్య వినండి, వచ్చే సంవత్సరం నీకు బాగా పనికి వస్తుంది.
3: మంచి వ్యక్తి అంటే నీలాగా అందరి మీద కేకలు వేయటం, అస్తమానం టీవీ చూసుకుంటూ కూర్చోడమా?
1: అరే బడవా, నువ్వు మాటల పోగురా, నోరు మూసుకుని నీ చెప్పింది జాగ్రత్తగా విను.
3: నోరు మూసుకొని గాని చెవులు మూసుకొని వింటాను తాతయ్య.
2: జోకులు మానేసి కూర్చొని వినరా తమ్ముడు.
3: సరే చెప్పండి తాతయ్య.
1: దేవులపల్లి రామానుజరావు గారు యావధాంధ్రులకి కూడా సుపరిచితులు. అంతేకాదు, ఈయన పాత్రికేయులు, పత్రికా సంపాదకులు, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాత కూడా, అలాగే జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త కూడా. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శిగా, సాహిత్య పరిషత్తు రథ

0: సారథిగా కూడా పనిచేశారు.
1: తాతయ్య, మీకు కథలు చెప్పడం రాదా?
0: ఏరా,
1: ఓ వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ముందుగా ఆ వ్యక్తి తల్లి తండ్రి ఎవరు, ఏ ఊరు వాడు, అక్కడి నుంచి ప్రారంభించాలి.
2: మధ్యలో ప్రశ్నలు వేయకుండా తాతయ్య చెప్పింది విను.
0: పర్వాలేదు, అడగనీరా, వాడు చెప్పింది కూడా కరెక్టే కదా.
2: మీరు అలా అన్నారంటే వీడు ప్రశ్నల వర్షమే కురిపిస్తాడు.
1: డౌట్ వస్తే నీలాగా దాచుకోలేను, వెంటనే క్లియర్ కావాలి.
0: అది కూడా మంచి పద్ధతే, తప్పులేదు. కాకపోతే వెకిలి ప్రశ్నలు వేయకుండా మన పాఠానికి సంబంధించినవే అడిగితే బాగుంటుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెబుతాను, మరి జాగ్రత్తగా వినాలి మీరు.
1: అలాగే తాతయ్య.
0: మన రామానుజరావు గారు వరంగల్లు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి దేశాయిపేట గ్రామవాసి. వీరి తండ్రి పేరు వెంకట తలపతిరావు గారు, తల్లి ఆండాలమ్మ. ఈ దంపతులకు 1917 ఆగస్టు 25వ తేదీన మన రామానుజరావు గారు జన్మించారు.
2: తాతయ్య, రామానుజరావు గారు చదువుకున్నారా? ఎక్కడ చదువుకున్నారు? మరి ఎంతవరకు చదువుకున్నారు?
1: ఏంటన్నయ్య ఆ ప్రశ్న? చదువు లేకపోతే పుస్తకాల్లోనూ పేపర్లోనూ వారి గురించి వ్రాయరుగా.
0: నేను కూడా అదే చెప్పబోతున్నాను. రామానుజరావు గారు ఇంటి వద్దనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకుని హనుమకొండ హై స్కూల్లో 9వ తరగతిలో చేరారు. 1929-49 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో పాఠశాలలు కళాశాలలు చాలా తక్కువగా ఉండేవి. అప్పట్లో తెలుగులో విద్యాబోధన కూడా లేదు.
2: మరి ఏ భాషలు ఉండేవి తాతయ్య?
0: ఇంగ్లీషు ఉర్దూ భాషలకే విద్యాబోధన ఉండేది. మన రామానుజరావు గారి విద్యాభ్యాసం ఇంగ్లీష్లోనే జరిగింది. అయితే వీరికి సంస్కృత భాష నేర్చుకోవాలని చిన్నతనం నుంచి కూడా మంచి కోరిక అన్నమాట.
1: మరి అతని కోరిక తీరిందా తాతయ్య?
0: లేదురా. హనుమకొండ ఇంగ్లీషు మీడియం స్కూల్లో దూపాటి వెంకటరమణాచార్యులు సంస్కృతాన్ని బోధిస్తూ ఉండేవారు. అందులో రామానుజరావు గారు చేరారు. కానీ వాళ్ల గురువుగారు చెప్పినటువంటి రామశబ్దాన్ని కంఠస్థం చేయలేక వారి గురువుగారికి నమస్కారం పెట్టి సంస్కృతం నుంచి గణితం తరగతిలోకి మారిపోయారు.
2: మరింకా చదవలేదా తాతయ్య?
0: ఎందుకు చదవలేదు. మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి నిజాం కళాశాల నుండి 1939లో బిఏ పట్టా పుచ్చుకున్నారు. ఆ తరువాత 1942-1944 మధ్యకాలంలో నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో మరి డిగ్రీ సంపాదించారు.
1: తాతయ్య, రామానుజరావు గారు ఇతరాత్ర మరే రంగాల్లోనూ పాల్గొనలేదా?
0: ఎందుకు లేదు, పాల్గొన్నారు. 1939 డిగ్రీ పూర్తి చేసుకొని పొలం పనులు చూసుకుంటూ గోలుకొండ పత్రికకు కొన్ని వ్యాసాలు వ్రాసేవారు. ఇతని మొదటి వ్యాసం ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు గారి ప్రశంసలు పొందింది కూడా. అప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలకు, సాహిత్య వ్యాసంగానికి మన రామానుజరావు గారు పూర్తిగా సేవలు చేశారు. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించారు. మరి ఆ పత్రికకు సంపాదకుడుగా కూడా ఈయనే ఉన్నారు. 1950 ఆ పత్రిక ఆగిపోయింది. ఆ తరువాత తెలంగాణ అనే దినపత్రికకి ప్రతి వారం వీరు వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారు.
1: తాతయ్య, పత్రికలు నడపడం అంటే రిస్క్తో కూడుకున్న పని కదా. మరి రామానుజరావు గారు పత్రికలు నడిపేటప్పుడు వారికి ఇబ్బందులు ఏమైనా ఏర్పడ్డాయా?
0: ఎందుకు ఏర్పడలేదు, ఏర్పడ్డాయి. ఎలాగంటే ఆ రోజుల్లో ఉర్దూ పత్రికలన్నీ కూడా నిజాం నవాబుకు అనుకూలంగా వార్తలు వ్రాసేవి. ఇండియన్ యూనియన్లో నిజాం నవాబు చేరకూడదని వ్రాసేవి. దానికి భిన్నంగా గోలుకొండ పత్రిక ప్రజల పక్షాన నిలిచింది. ప్రజాభిప్రాయాలకు అనుకూలంగా వార్తలను, వ్యాఖ్యానాలను, సంపాదకీయాలను ప్రకటించింది. నిజాం నవాబుకి వ్యతిరేకంగా పత్రికల్లో వ్రాసిన షోయబుల్లా ఖాన్ను రజాకారులు హత్య చేశారా? ఇలాంటి దౌర్జన్య సంఘటనలు జరిగినప్పటికీ గోలుకొండ పత్రిక ఏమాత్రం కూడా చలించకుండా ప్రాణాలకు తెగించి ధైర్యం చేసి పత్రికను నడిపించారు. మన రామానుజరావు గారే ఆ పని చేసింది. గురజాడ శతవార్షికోత్సవ సంచికకు, రవీంద్రనాథ్ ఠాగూరు శతవార్షికోత్సవ సంచికకు వీరే సంపాదకులుగా కూడా పనిచేశారు. అంతేకాకుండా మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగినటువంటి ద్వితీయ ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచికకు కూడా వీరే సంపాదకులుగా కూడా పనిచేశారు.
2: తాతయ్య,
0: చెప్పరా పెద్దమనవడా.
1: ఏముంది, ఏదో తెలివితో ఒక ప్రశ్న వేస్తాడు, అంతేనా అన్నయ్య?
2: ముందు నా ప్రశ్న ఆలకించి అప్పుడు చెప్పు తమ్ముడు.
1: సరే, ఆ ప్రశ్న ఏదో అడుగు చూద్దాం.
2: నా బుక్కులో ఈ పాఠానికి ఆంధ్ర సారస్వత పరిషత్ రథసారథి దేవులపల్లి రామానుజరావు అనే పేరు ఎందుకు పెట్టారు?
1: ఓస్ ఇదో ప్రశ్న.
0: ఓస్ ఇదో ప్రశ్న అనేశావు, దీనికి

0: సమాధానం చెప్పరా చిన్న మనవడ?
1: చాలా ఈజీ తాతయ్య.
2: మరి అదేంటో చెప్పు.
1: ఆ బుక్ లో ఉన్న పాఠం చదివితే ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది.
0: తెలివంటే నీదేరా చిన్న మనవడ, అందుకే నిన్ను మాటల పోగా అన్నాను.
1: నేను చెప్పింది తప్పా తాతయ్య?
0: తప్పు కాదు, కాకపోతే కొంతమందికి చదివిన దానికన్నా ఎదుట మనిషి చెప్పింది శ్రద్ధగా వింటారు, మరి కొంతమంది ఏమో కళ్ళతో చూసింది గుర్తుపెట్టుకుంటారు.
2: కళ్ళతో చూడడానికి అప్పుడు మేము లేం కదా తాతయ్య.
1: అప్పుడు చూడకపోతేనేం? ఆ కథని చిత్రీకరించి టీవీలో గాని సినిమాల్లో గాని ప్రదర్శిస్తే ఇప్పుడు చూడవచ్చుగా అన్నయ్య.
2: ఆ పని నువ్వు చేస్తావా?
1: తాతయ్యని నిర్మాతగా ఉండవను, నేను డైరెక్ట్ చేస్తాను, నువ్వే ప్రేక్షకుడివి.
0: నిజంగా నీకు చిన్నతనంలో మీ అమ్మ వస ఎక్కువగా పోసిందిరా.
2: నేను అడిగిన దాన్ని చెప్పండి తాతయ్య.
0: చాలా మంచి ప్రశ్న అడిగేవరా రవి. 1937 సంవత్సరంలో నిజామాబాద్లో ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఆ సభలో భాషా సమస్య ప్రధానమైంది. తెలుగు భాషా ప్రచారానికి ఒక సాహిత్య సంస్థ ఉండాలన్న కోరిక పుట్టింది. దానికోసం 1943 మే నెలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపన జరిగింది. ఈ సంస్థ వారు కొత్తవారికి కూడా అవకాశాలు ఇచ్చేవారు. ఈ సంస్థపై మన రామానుజరావు గారికి నమ్మకం విశ్వాసం ఏర్పడి 1944 కార్యవర్గ సభ్యుడిగా, 1949 ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుని శాఖోపశాఖలుగా విస్తరింపజేసింది మన రామానుజరావు గారే.
1: ఎలా విస్తరింపజేశారు తాతయ్య?
0: రాష్ట్రేతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించారు, ఉత్తమ గ్రంథాలని ప్రచురించారు, సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేశారు, అనేక మంది దగ్గర విరాళాలు పోగు చేసి రాష్ట్ర రాజధాని నగరంలో సువిశాలమైనటువంటి సుందరమైన వసతి భవనాలు సమకూర్చారు, మంచి గ్రంథాలయం ఏర్పాటు చేశారు. వీటన్నిట్లో వీరి కృషి చిరస్మరణీయమైందన్నమాట.
1: తాతయ్య, రామానుజారావు గారు న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించారు కదా, మరి న్యాయవాదిగా పనిచేయలేదా?
0: చెయ్యలేదురా, ఆ వృత్తిపై శ్రద్ధ కూడా పెట్టలేదు. తన వ్యవసాయాన్ని విస్మరించి సారస్వత పరిషత్తుతో ప్రారంభించి పూర్తిగా సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాల్లో మునిగిపోయారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఆ రోజుల్లో హిందీ విశ్వవిద్యాలయంగా మార్చడానికి జరిగిన ప్రయత్నాలన్నింటినీ వీరే వమ్ము చేశారు. అలాగే తెలుగు భాషను నిర్బంధ భాషగా ప్రవేశపెట్టడంలో వీరి కృషి మరువరానిది. అంతటి గొప్ప వ్యక్తి మరి మన రామానుజరావు గారు.
2: తాతయ్య, రామానుజరావు గారు రచయిత కదా, మరి తోటి రచయితలకు సలహాలు ఉపదేశాలు ఇవ్వలేదా?
0: ఎందుకివ్వలేదు, ఇచ్చారు. ఓ సభలో రచయితల గురించి ఏం చెప్పారో తెలుసా? రచయితల రచనలకు వారి నిజ జీవితాలకు పెద్ద వ్యత్యాసం ఉంది అని చెప్పి, తాము సామాన్య జనానికి అతీతులుగా భావిస్తూ సమాజంలో రచయితలు ప్రత్యేక స్థానాన్ని కోరుకుంటున్నారు, రచయిత తాను నిర్మించుకున్న పంజరం నుండి బయటపడాలి అని గట్టిగా చెప్పేశారు. అనేక మంది కవి పండితులకు మన రామానుజరావు గారు ఆప్తుడయ్యారు. ప్రసిద్ధ కవుల కావ్యాలకు కృతిభర్తగా కూడా ఉన్నారు. అంటే చాలామంది కవుల నుండి ఎన్నో రచనలు అంకితం తీసుకున్నారన్నమాట.
2: తాతయ్య, రామానుజరావు గారిలో ఇంకా ఏవైనా గొప్ప గుణాలు ఉన్నాయా?
0: ఉన్నాయి మనవడా. వీరు సాహితీ రంగంలో గాని, రాజకీయ రంగంలో గాని, విద్యారంగంలో కానీ నిర్వహించిన పదవులు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో ఆ పదవికి న్యాయం చేకూర్చడం వీరి చిత్తశుద్ధికి పట్టుదలకు నిదర్శనం. ఏ పదవి వీరు కోరుకోలేదు. తనకి అప్పచెప్పిన బాధ్యతను దేనిని కూడా వద్దనలేదు. ఇదే వారి గొప్పతనం.
1: తాతయ్య, ఇతను రాజకీయ రంగంలో కూడా ఉన్నాడు అన్నారు కదా, మరి ఏ పార్టీలో ఉండేవారు?
0: రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా, రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేశారు. సామాన్యుడుగా కనిపిస్తూనే అసామాన్య కీర్తి శిఖరాలు అధిరోహించారు. సాహిత్య పరిషత్తులోనే ఉంటూ హైదరాబాద్ నగరం మూలమూలంలో జరిగే ప్రతి సాహితీ సాంస్కృతిక కార్యకలాపాల్లో ముఖ్య వ్యక్తిగా కనపడుతూ ఉండేవారు. ఇది వీరి చరిత్ర యొక్క గొప్పతనం.
2: బాగుంది తాతయ్య.
0: సరే, అయితే దేవులపల్లి రామానుజరావు గారి గురించి విన్న తర్వాత మీ ఇద్దరు తెలుసుకున్న నీతి ఏంటి? ఆ రవి, నువ్వు చెప్పవాయి.
2: మనిషిలో నీతి, నిజాయితీ, పట్టుదల ఉంటే అనుకున్న సాధించి పేరు గౌరవం సంపాదించవచ్చు తాతయ్య.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వురా చిన్న మనోడా.
1: మనిషి పుచ్చుకున్న పట్టాతోనే జీవించకుండా అన్ని రంగాల్లో అనుభవం సంపాదించి మంచి మనిషిగా అందరికీ ఉపయోగపడాలని, అంతేనా తాతయ్య?
0: వెరీ గుడ్. ఇద్దరికిద్దరు మంచి నీతిని గ్రహించారు, చాలా

0: దోషం.
1: నేనింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం కట్టమంచి రామలింగారెడ్డి మరియు దేవులపల్లి రామానుజరావు తెలుగు పాఠాలు విన్నారు. ఇనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
4: ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మీ రేడియో విష్ణు 90.4 లో.

లిస్నర్స్, రోజంతా టైర్డ్ అయిపోయి ఉన్న మీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసి చిల్ చేయడానికి మస్త్ టైం పాస్ అంటూ మీ ముందుకు వస్తుంది మన రేడియో మిస్టర్ 90.4. లిస్నర్స్, మరింకెందుకు ఆలస్యం, వెంటనే డైల్ చేసేయండి 9704949492 కి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह.
2: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुँचाना भी सरकार की प्राथमिकता है.
1: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
3: पश्चिम गोदावरी जिला भीमवरम ट्रैफिक पुलिस वारी हेच्चरिक.
0: మీ మీద మీ జీవితమే కాదు మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కొంచెం ఆలోచించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: ప్లస్ ఎంజాయ్మెంట్ ఈక్వల్స్ టు మాస్టర్ టైం పాస్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4 లో. డోంట్ మిస్ ఇట్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
6: మా అమ్మ లేదా నాన్న హెల్మెట్ పెట్టుకుని ఉండి ఉంటే బ్రతికి ఉండేవాళ్లు కదా అని మీ పిల్లలు జీవితాంతం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
1: తల్లిదండ్రులుగా మీరు హెల్మెట్ ధరిస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్, సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఎవరు సరదాగా కబుర్లు చెప్పేవారి లేరని ఆలోచిస్తున్నారా?
1: మరి మీతో సరదా సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా.
0: సరదాగా కాసేపు
1: సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు
0: ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలకు పరిష్కారమే మన ఆయుష్మాన్ భవ.
1: ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4 లో.

0: గంటల నుంచి 8 గంటల వరకు మీ రేడియో విష్ణు రాణి పాయింట్ 4 లో.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదం జరిగితే మీ పిల్లలు అనాథలవుతారని. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ప్రతి జీవితంలోనూ కథ ఉంటుంది, ప్రతి కథలోనూ జీవితం ఉంటుంది. అటువంటి కథల సమాహారమే మన కథానిక కార్యక్రమం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు మన రెడ్డి విష్ణు 90.4 లో.

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరి ఏంటంటే మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకేది కలిసాం. ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంపులో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో

0: ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఇలాను వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకుందాం. మరి వినాయకుడి వాహనం ఎలుక. అక్కడ ఎలుక అంటే మనసుకు గుర్తు. ఎలుక రాత్రుళ్ళు తిరుగుతూ ఉంటుంది. మన మనసు అజ్ఞానం అనే చీకట్లో తిరుగుతూ ఉంటుంది. మరి ఎలుక అది తిన్నది తినేసూరుకుంటుందా అంటే మిగతావన్నీ కూడా తన కన్నంలో పెట్టుకుంటూ ఉంటుంది, పాడు చేసుకుంటూ ఉంటుంది. అలానే మన మనసు చేసే పని కూడా అదే. ఎందుకు పనికిరాని గొడవలన్నీ కూడా దానికే కావాలి. మరి ఎలుకను స్వాధీనం చేసుకుని గణేశుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి గణేశుడు ఈశ్వరుడయ్యాడు. అలానే ఎవరైతే తన మనసును స్వాధీనం చేసుకున్నారో, ఎవరైతే తన మనసు మీద స్వారీ చేస్తున్నారో, తన మనసును అదుపులో పెట్టుకుంటున్నారో వారే భగవంతుడితో సమానం, జ్ఞాని అనేది అవుతాడు అనేది అర్థం అన్నమాట. అంతే కదండి. అంటే మనకి వినాయకుడి వాహనం ఎలుక అందరికీ తెలిసిందే కదా. ఎలుక అంటే ఏంటంటే మన మనసుకు గుర్తు అన్నమాట. ఎలుకను చూడండి, రాత్రులు తిరుగుతూ ఉంటుంది, ఎంతసేపు తిరుగుతూ ఉంటుంది. అంటే అలానే మన మనసు కూడా అజ్ఞానం అనే చీకట్లో తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఎలుక తిన్న తినే సూరుకుంటుందా అంటే మిగతావన్నీ కూడా తన కన్నుల్లో పెట్టుకుంటూ ఉంటుంది కదా, పాడు చేసుకుంటూ ఉంటుంది. అలానే మన మనసు చేసే పని కూడా అదే అన్నమాట. ఎందుకు పనికిరాని గొడవలు అన్నీ కూడా మన మనసుకే కావాలి. మరి ఆ ఎలుకను స్వాధీనం చేసుకుని గణేశుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి గణేశుడు ఈశ్వరుడయ్యాడు. అలానే ఎవరైతే తన మనసును స్వాధీనం చేసుకున్నారో, ఎవరైతే తన మనసు మీద స్వారీ చేస్తున్నారో, తన మనసును అదుపులో పెట్టుకుంటున్నారో వారే భగవంతుడితో సమానం, జ్ఞాని అనేది అవుతారు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు నటి కృతి శెట్టి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉప్పిన చిత్రం నుండి నీకన్ను నీలి సముద్రం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి నటి కృతి శెట్టికి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా. విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి రోజు బండి సోమవారం కదా, కాబట్టి శివుడికి సంబంధించి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి శివుడు జ్వరాసురుణ్ణి అంతం చేయడానికి సీతలాదేవిని, ఆమె రక్షణ కోసం భైరవుణ్ణి సృష్టించిన కథ స్కాంద పురాణంలో చాలా ప్రసిద్ధి చెందింది. మరి అద్భుతమైన కథను తెలుసుకుందాం. జరాసురుడి పుట్టుక లోకానికి విపత్తు. మరి పూర్వం జ్వరాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను తీవ్రమైన తపస్సు చేసి లోకంలో ఉన్న అన్ని రకాల రోగాలకు, ముఖ్యంగా భయంకరమైన జ్వరాలకు, వ్యాధులకు అధిపతి అయ్యేలా వరాలు పొందాడు. ఆ గర్వంతో అతను లోకంలోని మనుషులందరికీ, దేవతలకు కూడా ప్రాణాంతకమైన జ్వరాలు, చలి, చెమటలు, తట్టు, పొంగు వంటి వ్యాధులను వ్యాపింపచేశాడు. మరి అతడి

పాపానికి లోకం మొత్తం తల్లడిల్లిపోయింది. దేవతలు సైతం ఆ జ్వరబాధను తట్టుకోలేక రక్షించమని పరమశివుణ్ణి వేడుకున్నారు. ఇక అతని గర్వాన్ని అణచడానికి పరమశివుడు తన శక్తి నుండి ఒక చల్లని దయామయమైన రూపాన్ని సృష్టించాడు. ఆమె శీతలాదేవి. శీతలాదేవి రూపం ఎలా ఉంటుంది అంటే, ఆమె చేతిలో ఒక చేట, రోకలి, పవిత్రమైన నీటి కలశం మరియు వేప ఆకులు ఉంటాయి. ఆమె గాడిదను వాహనంగా చేసుకుంటుంది. ఆమె లోకానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లి. శీతలాదేవి లోకంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆమెకు తోడుగా మరియు రక్షణగా ఉండటానికి పరమశివుడు తన ఉగ్ర రూపం నుండి బాలభైరవుణ్ణి సృష్టించాడు. మనం కొన్ని కథనాల్లో చెప్తాం, కాలభైరవుడు లేదా అసతాంగ భైరవుడు అని పిలుస్తూ ఉంటారు కదండి, అటువంటి భైరవుణ్ణి సృష్టించాడు. ఇక శీతలాదేవి భూలోకానికి వచ్చి జ్వరాసురుడు కలిగించిన రోగాల బారిన పడిన ప్రజల్ని కాపాడటం మొదలుపెట్టింది. తన కలశంలోని పవిత్ర జలాన్ని చల్లి వేప ఆకులతో వారి శరీరాలను తాకి వారి జ్వరాల వేడిని తగ్గించి చల్లదనాన్ని ప్రసాదించింది. మరి దీన్ని చూసి ఆగ్రహించిన జ్వరాసురుడు సీతలాదేవితో యుద్ధానికి దిగాడు. మరి భైరవుడి యొక్క పోరాటం, భైరవుడు జ్వరాసురుణ్ణి గట్టిగా ఎదిరించాడు. భైరవుడి యొక్క త్రిశూల దెబ్బలకు ఉగ్రరూపానికి జ్వరాసురుడు తట్టుకోలేకపోయాడు. ఇక జ్వరాసురుడు తన మాయలతో రకరకాల కొత్త వ్యాధులను పుట్టించడానికి ప్రయత్నించాడు. కానీ సీతలాదేవి తన చేతిలో ఉన్న రోకలి చేటతో ఆ రోగక్రిములను నలిపేసి తుడిచిపెట్టేసింది. చివరకు భైరవుడు జ్వరాసురుణ్ణి తీవ్రంగా గాయపరిచి అతని శక్తులన్నింటినీ కూడా హరింపచేశాడు. ఇక జ్వరాసురుడు తన తప్పును తెలుసుకుని ప్రాణభయంతో సీతలాదేవి పాదాలపై పడ్డాడు. తన గర్వాన్ని క్షమించమని వేడుకున్నాడు. ఇక దయాహృదయాలైన సీతలాదేవి అతన్ని చంపకుండా క్షమించింది. కానీ లోకానికి కీడు చెయ్యకూడదు అని ఆజ్ఞాపించింది. మరి జ్వరాసురుడు సీతలాదేవికి దాసుడిగా మారిపోయాడు. మరి పిల్లలకు వచ్చే జ్వరాలు, పొంగు అంటే ఆటలమ్మ వంటి వ్యాధులు తగ్గిన తర్వాత వారు కోలుకునేలా చేసే బాధ్యతను సీతలాదేవి అతనికి అప్పగించింది. అప్పటి నుండి సీతలాదేవి మరియు భైరవుడు కలిసి లోకంలోని సకల రోగాలను, నెగిటివ్ శక్తులను దూరం చేస్తూ లోకాన్ని కాపాడారు. అందుకే ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆటలమ్మ, తట్టు వంటి వ్యాధులు వచ్చినప్పుడు చల్లదనం కోసం సీతలాదేవిని పోలేరమ్మ, ముత్యాలమ్మ రూపాల్లో పూజిస్తూ ఉంటారు. ఇక శివుడు జరాసురుణ్ణి అంతం చేయడానికి సీతలాదేవిని, ఆమె రక్షణ కోసం భైరవుణ్ణి సృష్టించిన కథ మరి స్కాంద పురాణంలో చాలా ప్రసిద్ధి చెందిందనమాట. లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు గారు, గినగంటి సరోజిని గారు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్, నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్ మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం అంటున్నారు. ప్రతి మనిషి తన కోపతాపాల్ని అదుపులో ఉంచుకుని తన వారు కానీ ఎదుటివారు కానీ వారితో సౌమ్యంగా మాటామంతిని పలకరిస్తూ తన పరిధిని వినియోగించుకుంటే మనసుకు ప్రశాంతత, ఎదుటివారికి సంతృప్తిని కలిగిస్తాయి మన మాటలు. అందుకే మాటే మంత్రం అన్నారు. మాటలతో ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేయొచ్చు. కఠిన కర్కశమైన పదజాలంతో ఎదుటివారి మనసును భస్మీపటలనం చేయొచ్చు. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకుని ప్రతి వారితో సౌమ్యంగా మాట్లాడుతూ వారితో మన్నన పెంచుకోవాలి అని అంటున్నారు. అలానే మరి మీరు చెప్పినటువంటి గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేషుని వాహనమైన ఎలుకని నిదర్శనంగా తీసుకుని శాంతి సందేశానికి ఒక చక్కని సూచన ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే సీతాకొక్క చిలుక చిత్రం నుండి మాటే మంత్రం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మాటలకు చేతలకు పొంతన ఉండాలి. చేయగలిగిన మాటలే చెప్పాలి, ఇచ్చిన మాట వెనక్కు తీసుకోకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని కఠోర ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుడు దాన్ని నిలబెట్టుకుని భీష్ముడిగా పేరొందాడు. మహాభారత యుద్ధం చివరి దశలో దుర్యోధనుడు ఒక సరోవరంలో దాక్కున్నాడు. అది తెలుసుకున్న పాండవులు శ్రీకృష్ణ భగవానుండి ముందుంచుకుని సరోవరం దగ్గరికి చేరుకున్నారు. పౌరుషం ఉంటే నీటి నుంచి బయటకొచ్చి తమతో యుద్ధం చేయాల్సిందిగా దుర్యోధనుణ్ణి పిలిచాడు ధర్మరాజు. అప్పుడు దుర్యోధనుడు తాను ఒంటరిని కాబట్టి పాండవులు ఒక్కొక్కరుగా యుద్ధం చేస్తే తన ప్రతాపం చూపుతానన్నాడు. వెంటనే ధర్మరాజు, నువ్వు పాండవుల్లో ఎవరితో యుద్ధం చేయాలనుకుంటే వారితో చేయి, మాలో ఒక్కరినైనా నువ్వు చంపగలిగితే రాజ్యమంతా నీదే.

అని హామీ ఇచ్చాడు. అది విన్న శ్రీకృష్ణుడు ఆగ్రహంతో దుర్యోధనుడు లోహాకృతితో 13 ఏళ్లు గదాయుధాన్ని అభ్యసించాడు. అందులో అతన్ని ఓడించడం అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు దుర్యోధనుడు నకుల సహదేవులతో యుద్ధం చేస్తానంటే మీ పరిస్థితి ఏంటి? అనవసరపు మాటలతో కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటారా అన్నాడు. ఆ తర్వాత దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేసి ఓడిపోవడంతో కథ సుఖాంతమైంది. కానీ ఆలోచించకుండా చేసే వాగ్దానం అనర్థదాయకం అని ఈ ఘట్టం చెప్తుంది. సముద్ర తీరంలో ఒక కాకి బాగా తిని గర్వంతో విర్రవేగుతూ ఇతర పక్షులను అవమానించసాగింది. ఒకసారి ఆ సముద్ర తీరానికి మానస సరోవర వాసులైన హంసలొచ్చాయి. మరి కాకి ఆ హంసలను అవమానిస్తూ తాను 101 గతుల్లో ఎగరగలనని, తనతో సమానంగా ఎవరూ ఎగరలేరని ప్రగల్భాలు పలికింది. అలాంటి కాకితో పోటీ పడటానికి ఓ హంసం ముందుకొచ్చింది. రెండూ ఎగరసాగాయి. కాకి అనేక గతులతో విన్యాసాలు చేస్తూ సముద్రంపై ఎగరసాగింది. హంస ఒకే రకమైన మృదుగతితో ఎగురుతూ క్రమక్రమంగా వేగం పెంచుతూ పడమటి వైపు సముద్రంపై ఎగరసాగింది. మరికొంతసేపటికి కాకి అలసిపోయింది. సముద్రంలో పడిపోయే స్థితిలో భయపడుతూ తనను కాపాడమని హంసను శరణు వేడింది. ఇకపై ఎవరిని అవమానించరని, తన తప్పు తెలుసుకున్నారని వేడుకుంది. హంస కాకిని తన వీపుపై ఎక్కించుకుని తీరానికి చేర్చింది. ఈ హంస కాకి వృత్తాంతం మహాభారత కథ. లేనిపోని గొప్పలు చెప్పుకునేవారికన్నా తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఆత్మవిశ్వాసంతో కృషి చేసిన వారి అందరి మన్ననలు పొందుతారు. నోటికి హద్దుపద్దు లేకుండా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవారు క్రియాశూన్యులవుతారు. అందుకే వట్టి మాటలు కట్టిపెట్టోయ్ అన్నారు గురుచాడ. కర్తవ్య నిర్వహణలో నిమగ్నమయ్యేవారు మాటలతో కాలక్షేపం చేయరు. వాక్కును నియంత్రించుకుని సవాళ్లను ఎదుర్కోగలవారి సమర్థులుగా నిలుస్తారు. త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి నమ్మి ధ్యానించిన వారి ఆ పరమాత్ముడి యొక్క కృపకు పాత్రులవుతారు. అంతేకాని వాగాడంబరంతో పెదాల చివరి నుంచి కీర్తించినంత మాత్రాన కారు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి. ఇక అలా నేను అటు మొదట కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, పెడన వీరభద్రపురం నుండి వీర కనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడంకి నమస్తే అంటున్నారు. శ్రోతలందరికీ కూడా సోమవారం శుభాకాంక్షలు అంటున్నారు. అలానే కాళహస్తి మహత్యం చిత్రం నుండి ఘంటసాల గారు పాడిన జయ జయ మహాదేవ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారి త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి సెప్టెంబర్ 21 నేనెంతగానో అభిమానించే దర్శకుల్లో ఒకరైనటువంటి ప్రముఖ దర్శకులు ప్రయోగాత్మక చిత్రాలను తీయడంలో అందవేసిన చెయ్యి నిత్య విద్యార్థి, రచయిత, లివింగ్ లెజెండ్ అగు సంగీతం శ్రీనివాసరావు గారి పుట్టినరోజు. ఆయన నటీ నటులతో నటింపు చేయడమే కాకుండా నటునిగా కూడా పంతులమ్మ, ఆంధ్రకేశరి, కమల్ హాసన్ గారు నటించిన మైకేల్, మదన కామరాజు మున్నగు చిత్రాల్లో నటించడం జరిగింది అంటున్నారు. మరి సంగీతం శ్రీనివాసరావు గారి ఇంటి పేరు సంగీతం వారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సంగీతం శ్రీనివాసరావు గారు అంటారు. అవకాశం ఉన్నంత వరకు భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడాలన్నది నా ఆకాంక్ష అంటున్నారు. మరి అలనాటి అత్యద్భుత చిత్రాల దర్శకులు, మహానటుల్లో ఒకరైన నందమూరి తారక రామారావు గారి గురువు గారు కదిరి వెంకటరెడ్డి గారు, అనగా కేవీ రెడ్డి గారి ప్రియ శిష్యులు. ముఖ్యంగా కేవీ రెడ్డి గారి అద్భుత కావ్యమైన మాయాబజార్ చిత్రం రూపొందించడంలో ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సంగీతం వారి పాత్ర ఎంతో ఉంది. మరి సంగీతం వారి తొలి చిత్రం 1972 వచ్చిన నీతి నిజాయితీ, అలానే విచిత్ర సోదరులు, ఆదిత్య 369, మయూరి, మేడం, బృందావనం, భైరవ ద్వీపం, ఇలా ఒకటా రెండా దాదాపుగా 100 చిత్రాలకు దగ్గరగా ఉన్న శత చిత్రాల దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకోబోతున్న సంగీతం వారు అప్పటి నెల్లూరు జిల్లా, ఇప్పటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గూడూరు మండలం ఉదయగిరి గ్రామంలో సంగీతం రామచంద్రరావు గారు, శకుంతల గారి దంపతులకు 1931 సెప్టెంబర్ 21 జన్మించడం జరిగింది అంటున్నారు. ఇది సంగీతం వారి 96వ పుట్టినరోజు. మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలానే ఆయన గోల్ ప్రకారం 100 చిత్రాలకు మాత్రమే కాకుండా మరెన్నో చిత్రాలకు దర్శకత్వం చేసి శత చిత్రాల దర్శకులుగానే కాకుండా శతాధిక చిత్రాల దర్శకులుగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అంటున్నారు. మరోమారు సంగీతం శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. తప్పకుండానండి. మరి సంగీతం శ్రీనివాసరావు గారికి మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. ఇక అలానే మరి చాలా చక్కని మాట అయితే తెలియజేస్తామని చెప్పని అంటున్నారు. మరి వినాయకుని వాహనమైన ఎలుకతో పోలుస్తూ మన మనసు అల్లరికి మరో రూపమైన విఘ్నేశ్వరుని వాహనమైన ఎలుక మాదిరిగా ఉండకూడదని, మనల్ని ఆశీర్వదించడానికి ఆ ఎలుక వాహనం పైనుంచి వచ్చే బుద్ధికి మరో రూపం, మారు రూపం అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలతో మన మనసులు కూడా పవిత్రంగా, బుద్ధిదాయకంగా ఉండేలా చూసుకోవాలని, అలానే ఏ అల్లర్లు, కల్లోలాలు లేని శాంతివంతమైన ప్రశాంతతను బుద్ధిని ప్రసాదించే, బుద్ధిని మనస్తత్వాన్ని ప్రసాదించమని ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ జీవించాలని మరి ఇండైరెక్టర్గా అందరికీ ఎంత చాలా చక్కగా తెలియజేశావు. ప్రపంచ శాంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కాబట్టి అందరికీ కూడా నా తరపు నుండి కూడా ప్రపంచ శాంతి దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి అంటున్నారు. అలానే మరి నీతి నిజాయితీ చిత్రం నుండి సి నారాయణరెడ్డి గారి రచనలు, మరి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో సుశీల గారు ఆలపించినటువంటి మాటలకందని భావాలు మంచి మనసులు చెబుతాయి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి నున్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి బిలేటెడ్గా ఏఎన్ఆర్ గారికి జయంతి నివాళి అంటున్నారు. మరి ఏఎన్ఆర్ శత జయంతి సెప్టెంబర్ 20 అని చెప్పి అంటున్నారు. తెలుగు సినీ రంగ దిగ్గజం మన అక్కినేని నాగేశ్వర గారు, తెలుగు సినీ ప్రేక్షక హృదయాలను దోచుకున్న నట సామ్రాట్ అక్కినేని, 9 పదుల నిండు జీవితాన్ని పండించుకున్న పూర్ణాయుష్కుడు, తనకు తానే చెక్కుకున్న అద్భుత శిల్పం, తనకు తానే గీసుకున్న అందమైన చిత్రం, ఎన్టీఆర్ వంటి తెలుగు పండితులు, జగ్గయ్య వంటి చదువరులు, భానుమతి వంటి గడసరులు ఉన్న ఆనాటి కాలంలో సావిత్రి వంటి ప్రతిభావంతుల సరసన ధీటుగా నిలబడగలిగిన ధీరోదాత్తుడు ఏఎన్ఆర్. అడుగడుగున అణువణువున గెలుపు గుర్రాలపై స్వారీ చేసి జీవితంలో గెలిచిన మహామనిషి అక్కినేని. గొప్ప చదువులు లేని, జీవిత పాఠాలు నెరిగిన అక్షరాస్యుడు. మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మహాకవి క్షేత్రయ్య వంటి మహాకవుల పాత్రలు వీరికి సాహసోపేతం, బహు ఆశ్చర్యచకితం. భక్త తుకారాం, విప్రనారాయణ, అమరశిల్పి జక్కన పాత్రలు అనన్య సామాన్యం. తెలుగు సినిమాలో డాన్సులు, ద్విపాత్ర పోషణకు ఆత్యుడు ఏఎన్ఆర్. తొలి నవల నాయకుడు, ప్రేమాభిషేకంలో ప్రేమికుడు, దేవదాసులు భగ్న ప్రేమికుడు, ఆయనకు ఆయని సాటి. మరి నవరాత్రి చిత్రంలో నవపాత్ర పోషకుడు మన దసరా బుల్లోడు. బంగారం వంటి మనసున్న మన బంగారుబాబు, స్టైలిష్ హీరోకి బ్రాండ్ అంబాసిడర్, ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్న మహానటుడు మన అక్కినేని అంటున్నారు. అలానే ప్రేమాభిషేకం చిత్రం నుండి ఒక దేవత గుడులు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళా నీనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి విఘ్నేశ్వరుడి వాహనం గురించి మరియు జరాసురుడి గురించి చాలా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి దాండ్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు చెప్పిన మంచి మాట చాలా సంతోషం. మరి ఎలుక రాత్రి వేళల్లో పరిగెడుతుంది, మనిషి పగలు స్వార్థంతో తిరుగుతున్నాడు, దేవుడు మంచి మనసుతో జీవనం గడపమని చెప్తున్నాడు. ఇంత మంచి మాట చెప్పిన విజయ మ్యామ్కి అభినందనలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలని మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యపతి గారు, లక్ష్మీకాంత్, రవళి, విద్వాన్, విత్వీన్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు.

మరి పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. అలానే సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. భీష్మ చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే చౌటప్పల నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు, పృథ్వీ, నారాయణ్, మరి వీరు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నువ్వు నేను చిత్రం నుండి నీకోసమే ఈ అన్వేషణ అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి నాటిపిన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా వింటున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.

0: ఈ క్యాంపులో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420099.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఏటిలోని కిరటం అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. మర్నాడు రాజారావు ఆఫీస్కి వెళుతుంటే ఆ గాజుల చెత్తను ఓ జేబురుమల్లో మూటకట్టి అతని జేబులో ఉంచిందామి. అంతలోనే రాజేశ్వరమ్మ నెమ్మదిగా హాల్లోకి వచ్చింది. ఎందుకు లేచావు? డాక్టర్ గారు లేవద్దన్నారు కదా అంటూ ఆమె చేయి పట్టుకుని తిరిగి లోపలకు నడిపించబోతూ అడిగాడు. పర్వాలేదు నాన్నా, ఇప్పుడు కాస్తంత ఓపిక వచ్చిందిలే. రాత్రి మందులు వేసుకున్నానుగా, ఆయాసం బాగా తగ్గింది, జ్వరం కూడా నార్మల్కి వచ్చిందన్నారు డాక్టర్ గారు. కాసేపు అలా బాల్కనీలో కూర్చుంటా. తలుపు పక్కగా ఉన్న చేతికర్ర తీసుకుంటూ చెప్పింది రాజేశ్వరమ్మ. ఇవాళ మళ్ళీ జ్వరం తగలకపోతే రేపటి నుంచి మామూలుగా భోజనం చేయొచ్చన్నారు డాక్టర్ గారు. వారం 10 రోజుల్లో మనం కాశీకి వెళ్దాం. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్టేషన్కెళ్ళి టిక్కెట్లు రిజర్వ్ చేయిస్తాలే. బాల్కనీలో కుర్చీ వేసి ఆమెను కూర్చోబెడుతూ చెప్పాడు రాజారావు. నీ జేబులో ఆ మూటేమిటి? ఎత్తుగా ఉన్న అతని చొక్కా జేబు మీద చూపు నిలిపి అడిగింది రాజేశ్వరమ్మ. అది అంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక

తడబట్టాడు రాజారావు. నాకు తెలుసులే, కోడల దగ్గరుంచి గాజుల చేత తీసుకున్నావు కదా. అవునని చెప్పలేదు, కాని ఆ అర్థం వచ్చేలా తలదించుకున్నాడతను. ఓ క్షణం పాటు రాజేశ్వరమ్మ కళ్ళు మూసుకుంది. జీవం లేని ఆ కళ్ళల్లోంచి రెండు కన్నీటి చుక్కలు ఆమె చెంపల మీదుగా జారిపడ్డాయి. నేను కాశీ రావటం లేదు, దృఢమైన స్వరంతో చెప్పింది రాజేశ్వరమ్మ. అతను అయోమయంగా చూశాడు. అవునరా, నువ్వు ఇబ్బంది పడి నన్ను కాశీ తీసుకువెళ్ళకపోతే మునిగిపోయేదేం లేదు. అది కాదమ్మా, తన మనసులోని మాటను చెప్పాలని ప్రయత్నించాడు రాజారావు. కాని తానేమీ వినదలుచుకోలేనట్టుగా తల అడ్డంగా తిప్పుతూ, నువ్వేం చెప్పద్దు, నేనంతా విన్నాను. నీ భార్యకి చిన్నమెత్తు బంగారాన్ని కొనిపెట్టకపోగా దాని ఒంటి మీదున్న ఆ ఒక్క గాజుల జత అమ్మేసి నన్ను కాశీకి తీసుకెళ్తావా? గద్దిస్తున్న ధోరణిలోనే అడిగింది. పరిస్థితులు బాగుంటే ముందు ముందు సీతకి బంగారు గాజులు మళ్ళీ నేను చేయించలేకపోతానా? ఏమో, ఏం చెప్పగలం? ఇప్పటికి పాతికేళ్ల నుంచి నీ కాపురం చూస్తున్నా. నీ పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నాయి. అవతల రేపం మాపు శారదను తీసుకొచ్చి శ్రీమంతం చెయ్యాలి. పురుడు పుణ్యం ఎన్నో ఖర్చులు ఎదురున్నాయి. ముందు వాటి సంగతి చూడు, వెళ్ళు. తాను ఇంకేమీ వినదలుచుకోలేనట్టుగా మరోవైపు తిరిగి కూర్చుంది రాజేశ్వరమ్మ. రాజారావు నిస్సహాయంగా భార్యవైపు చూశాడు. ఆడపిల్ల చిల్డ్రన్ నర్సింగ్ హోంలోని లేబర్ రూమ్ తలుపులు తెరుచుకుని బయటకొచ్చిన సిస్టర్ అక్కడ బల్లమీద కూర్చుని శుభవార్త వినడం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న రాజారావు దంపతులకు చెప్పింది. డెలివరీ టైం నోట్ చేసుకున్నారా సిస్టర్? జేబులోంచి 100 నోట్ తీసి ఆమె చేతిలో పెట్టి అడిగాడు రాజారావు. నా వాచిలో టైం చూసుకున్నాను, సరిగ్గా 6:12 డెలివరీ అయింది అంటూ చెప్పిందామె. తల్లి బిడ్డ కులాసయ్యే కదా తల్లి, కాంప్లికేషన్స్ ఏమీ లేవు కదా? ఒకవైపు ఆనందం, మరోవైపు ఆతృత నిండిన స్వరంతో అడిగింది సీత. ఇద్దరు బాగున్నారమ్మా, నార్మల్ డెలివరీ, నో కాంప్లికేషన్స్. మరో 10 నిమిషాల్లో మీరు లోపలికి వచ్చి బేబీని చూడొచ్చు అంటూ ఆమె తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే వరండాలో నిమిషానికి వాచ్లో టైం చూసుకుంటూ అటు ఇటు అసహనంగా పచారులు చేస్తున్న రాజారావు అల్లుడు రఘురామ్ గబగబా అక్కడికొచ్చి, డెలివరీ అయిందా అంటూ ఆతృతగా అడిగాడు. అమ్మాయి ప్రసవించిందయ్యా, మీ ఇంటికి మహాలక్ష్మిని తీసుకొస్తోంది ఆడబిడ్డ, సీత చెప్పింది. థ్యాంక్ గాడ్ అన్నాడు రఘురామ్. 10 నిమిషాల తర్వాత ముగ్గురు ఆ గదిలోకి వెళ్లారు. అప్పటికి బిడ్డని వేడి నీళ్లతో శుభ్రం చేసి తల్లి పక్కన పడుకోబెట్టారు. ముందుగా రఘురామ్ బెడ్ దగ్గరకొచ్చి భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ థ్యాంక్ యూ అన్నాడు. సీత కూడా మరో పక్కన నిలబడి కూతురి వైపు తృప్తిగా చూసి, దేవుడి దయవల్ల అంతా సవ్యంగా జరిగిపోయింది అంటూ శారద పొత్తిళ్లలో ఉన్న బిడ్డ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. రాజారావు మాత్రం వాళ్లకు కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు. ఎందుకు, అతని కళ్ళు చెమ్మగిలుతున్నాయి. అక్కడే నిలబడిపోయావేం నాన్నా, ఇలారా, నీ మనవరాల్ని చూసుకో అంటూ శారద పిలిచింది. ఆ పసికందును కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా అలాగే చూశాడు రాజారావు. చెమ్మగిలిన అతడి కళ్ళల్లోకి నీళ్లు ఉబికి వచ్చాయి. ఎలా ఉంది నాన్న పాప? అడిగింది శారద. అచ్చం మా అమ్మలా ఉంది. అతని మాటల్లో ఉద్వేగం నిండిపోయి గొంతు గాగితమైంది. అత్తయ్య గారి బతుకుంటే ఈ మునిమనవరాల్ని చూసుకుని ఎంతగా మురిసిపోయేవారో. కళ్ళెత్తుకుంది సీత. బామ్మ బతికే ఉందమ్మా, ఇదిగో నాకు పుట్టిందిగా, తల్లిదండ్రుల్ని ఓదార్చే ధోరణిలో చెప్పింది శారద. బిడ్డను గుండెలకు గాఢంగా హత్తుకుంటూ అంతలో అక్కడకు లేడీ డాక్టర్ వచ్చింది. ఆమె చేతిలో ఏవో కాగితాలున్నాయి. పాప బర్త్ సర్టిఫికెట్ తయారు చేయాలి, మీరేదైనా పేరనుకుంటే చెప్పండి, ఇందులో రాస్తాను. చేతిలో ఉన్న ఫారం చూపిస్తూ అడిగింది, మీరు చెప్పండి నాన్న, ఏం పేరు పెడదాం? అడిగింది శారద వింటని. మీ ఆయన్ని అడుగు తల్లి అన్నాడు రాజారావు. పెద్దవారు, మీరే చెప్పండి మామయ్య గారు. ఇప్పుడు ఆ ఫారంలో మీరు ఏ పేరు రాయిస్తే అదే పేరు నామకరణం రోజున నేను రాస్తాను అన్నాడు రఘురామ్. రాజారావు తటపటాయిస్తూ చూశాడు. చెప్పు నాన్న, మళ్ళీ రెప్పేస్తూ అడిగింది శారద. రాజేశ్వరి అన్నాడు రాజారావు అప్రయత్నంగా. సీత విభ్రాంతిగా చూసింది భర్త వైపు. అదేమిటండి, వాళ్ళ అమ్మాయికి ఏ అమ్మగారి పేరేమిటి? మందలింపు ధోరణిలో నెమ్మదిగాంది. పర్వాలేదమ్మా, బామ్మ పోయి 3 నెలలే కదా అయ్యింది, ఆవిడే నా కడుపున పుడుతుందని మా అత్తయ్య గారు అంటూనే ఉన్నారు. అలాగే జరిగింది కనుక ఆ పేరు కరెక్ట్, సంతోషంగా చెప్పింది శారద. కళ్ళల్లోకి పొంగి వస్తున్న ఆనంద

0: అష్పాల్ని ఎవరికీ కనిపించకుండా తుడుచుకుని ఆ గదిలోంచి బయటకు నడవబోతున్న రాజారావు, మావయ్య గారు అన్న అల్లుడి పిలుపు విని ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. మా నాన్నగారు అమ్మ కాశీయాత్ర చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. శారద డెలివరీ అయ్యాక 3వ నెలలో అందరం కలిసి వెళ్ళి కాశీలోని బిడ్డకు బారసాల నామకరణం చేద్దామని నిశ్చయించుకున్నాం. మీరు అత్తయ్య గారు కూడా మాతో రావాలి, సిద్ధంగా ఉండండి, అతన్ని చేరుకుంటూ చెప్పాడు రఘురామ్. రాజారావు అల్లుడి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ అలాగే బాబు అన్నాడు. కాశీ వెళ్లాలని తల్లి కోరిక తీర్చలేకపోయిననే దిగులుతో గడచిన 3 నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపిన రాజారావు ఆ రాత్రి హాయిగా ఆదమరచి నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికో కల వచ్చింది. ఆ కలలో రాజేశ్వరమ్మ అతని దగ్గరకొచ్చి ప్రేమగా గుండెలకు హత్తుకుంది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఏటిలోని కెరటం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: జీవన్ కే ప్రారంభిక్ వర్షో మే హీ తయ హోతా హై కి బచ్చో కా కిత్నా మానసిక వికాస్ హోగా ఔర్ వో జీవన్ మే కిత్నా ఆగే బఢేంగే. హమారి ఆంగన్బాడియో మే బచ్చో కా ప్రారంభిక వికాస్ సహీ పోషణ్ భర్పూర్ ప్యార్ గరం తాజా భోజన్ ఔర్ ఖేల్ ఖేల్ మే సీఖనే కే మాధ్యమ్ సే హో రహా హై. సాథ్ హీ ప్రధాన్ మంత్రి మాతృ వందనా యోజనా కే తహత్ పాత్ర ధన్ రాశి సీధే మాతాఓ కే బ్యాంక్ అకౌంట్ మే జమా కర్ సురక్షిత్ మాతృత్వ కో సునిశ్చిత్ కియా జా రహా హై. హమారి ఆంగన్వాడీ హమారి జిమ్మేదారీ కే సంకల్ప కే సాథ్ 9 సితంబర్ 2026 సే 8 అక్టోబర్ 2026 తక్ మనాయా జా రహా హై 9వా రాష్ట్రీయ పోషణ్ మహా.
2: దేశ్ కే హర్ గరీబ్ హర్ వ్యక్తి తక్ పోషణ్ పహుంచానా భీ సర్కార్ కీ प्राथमिकता है.
1: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. గణపతి నవరాత్రి వేడుకల ముగింపులో భాగంగా ఆదివారం పలు ప్రాంతాలలో గణపతి ప్రతిమల ఊరేగింపు నేత్రపరంగా నిర్వహించారు. పట్టణంలోని వీధుల్లో యూత్ సభ్యులు భారీ గణపతులను క్రేన్ల సహాయంతో, డీజే సౌండ్లతో ప్రధాన రహదారులు ఊరేగించి నిమజ్జనం చేశారు. 17 వార్డులో గాయత్రి బాలభక్త చిన్నారులు, 14, 23, 24 వార్డుల్లో గణేష్ యూత్ సభ్యులు డప్పు వాయిద్యాలతో రాత్రి వరకు ప్రతిమలను ఊరేగించి తాడేరు పంట కాలువలో నిమజ్జనం చేశారు. 27 వార్డు రెస్ట్ హౌస్ రోడ్లో అన్న సమారాధన కార్యక్రమం

అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించి మాట్లాడారు. మానవతా సంస్థ పట్టణ శాఖ సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరాల సమస్యలపై మెంటేవారి తోటలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలు 150 మంది నిర్వహించినట్లు నిర్వాహకులు. ముందుగా వైద్య శిబిరాన్ని గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ మాజీ చైర్మన్ రంగరాజు ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోగల్లు ఏఎస్ఆర్ జిల్లా పాఠశాలలు శాస్త్రవేత్త పద్మభూషణ్ డాక్టర్ ఏఎస్ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. వైద్య సేవల్లో సాంకేతిక విధానం అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూతన సాంకేతిక విధానాలను వినియోగించి రోగాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి బాధితులకు నాణ్యమైన చికిత్స అందించేందుకు సంజీవని పథకం ప్రవేశపెట్టింది. చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేశారు. అక్కడ సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని డిసెంబర్ నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న సిబ్బందికి ఈ పథకం అమలుపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నోడల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. జిల్లా నుంచి నోడల్ అధికారి, ప్రోగ్రాం అధికారులు ఆ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ఏఎన్ఎంలకు ఈ నెలాఖరు నుంచి శిక్షణ అందించనున్నారు. వచ్చే నెలలో ఏఎన్ఎం ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు నమోదు చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంజీవని వర్చువల్ పాయింట్ ఆఫ్ కేర్ గదులను సిద్ధం చేయనున్నారు. నర్సాపురంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఒక్కొక్కటి పరిష్కరిస్తోంది. రెండేళ్ల పాలనలో ఇప్పటికే నల్లీ క్రీక్ పనులను పూర్తి చేసింది. దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్కు 20 కోట్లు కేటాయించారు. మొగల్తూరు మండలం కాళీపట్నంలో సుమారు 40 ఏళ్ల నుంచి పరిష్కారం కాని భూముల సమస్యకు పరిష్కారం చూపించారు. ఇటు వారధి టెండర్లు ఓకే అయ్యాయి. దీంతో తీరప్రాంత వాసుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనులన్నీ రానున్న 3 ఏళ్లలో ప్రభుత్వం పూర్తి చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిల్లల్లో డయేరియా అరికట్టేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రోటా వ్యాక్సిన్కు కొరత ఏర్పడుతోంది. ఏడాదిలోపు పిల్లలకు 3 పర్యాయాలు రోటా వ్యాక్సిన్ వేస్తారు. పుట్టినప్పటి నుంచి 7 ఏళ్లలోపు పిల్లలకు డయేరియా సోకితే ప్రాణాపాయం ఏర్పడుతుంది. దీనిని అరికట్టాలన్న ఉద్దేశంతో జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. గతంలో 3 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ సరఫరా అయ్యేది. నిల్వలు ఉండేవి. ప్రస్తుతం పంపిణీపై షరతులు విధించారు. నెలకు ఒకసారి పంపుతూ ఉన్నారు. ఫలితంగా వ్యాక్సిన్ ఒక్కోసారి అందుబాటులో ఉండడం లేదు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం సకాలంలో అందజేస్తున్నట్లు లెక్కలు కడుతున్నారని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వైద్య అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్య శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరును భీమవరం ఓవర్బ్రిడ్జికి పెట్టాలని ఆదివారం భీమవరం ఎన్ఎస్ఎస్ యూనిట్ స్వచ్ఛంద సంస్థలు వాటి ఆధ్వర్యంలో భీమవరం ఓవర్బ్రిడ్జి వద్ద ప్రదర్శన నిర్వహించారు. గతించిన మహనీయుల చరిత్రను భావి తరాలకు తెలియచెప్పాలని, దీనికి నూతన కట్టడాలు, వారసులకు పేర్లు పెట్టడం వల్ల తెలుస్తుందని అన్నారు. ఓవర్బ్రిడ్జ్ వద్ద జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు జయంత్యుత్సవ కమిటీ కార్యదర్శి రాజేష్, కన్వీనర్ రంగసాయి మాట్లాడారు. భీమవరంలో జన్మించిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు మన ప్రాంతంలో ఎవరికీ తెలియడం లేదని, ప్రపంచ గుర్తింపు పొందిన ఆ మహనీయుని పేరును శాశ్వత ప్రాతిపదిక మీద నూతన కట్టడాలకు పెట్టాలని అన్నారు. జిల్లా ప్రజాపరిషత్తుల పాలక వర్గాలకు పదవీకాలం ఈ నెల 24తో, మండల ప్రజాపరిషత్తులకు ఈ నెల 23తో పాలక వర్గాల పదవీకాలం ముగుస్తుంది. దీంతో జడ్పీ మండల పరిషత్తులలో పాలన కొనసాగించడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉన్నారు. జడ్పీ విభజన జరగడంతో గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో ఉన్న ఏలూరు జడ్పీలో ప్రస్తుతం ఉన్న 19 మండలాలతో పాటు కృష్ణా పరిధిలో ఉన్న 8 మండలాలు కలిపి 27 మండలాలుగా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాపరిషత్ పరిధిలోకి 20 మండలాలు, ఈ జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా పరిషత్లోకి 9 మండలాలు కలవనున్నాయి. ఈ నెల 24 నుంచి మండల ప్రజాపరిషత్తులలో ప్రత్యేక అధికారుల పాలన రానుంది. జడ్పీ మండల ప్రజాపరిషత్ ఎన్నికలు పూర్తయిన వెంటనే కొత్త పాలకవర్గాలు కొలువు తీరనున్నాయి. స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. పదోన్నతి పొందని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ను వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని 535 గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 4000 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. దీంతో ప్రస్తుతం పొందుతున్న జీతభత్యాలకు అదనంగా నెలకు సుమారు 1000 రూపాయలకు పైగా వేతనం పెరిగే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగంలో చేరిన నిర్దిష్ట కాలం పూర్తయిన వారికి పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల జిల్లాలోని పలువురు సచివాలయ ఉద్యోగులకు ఇప్పటివరకు పదోన్నతులు లభించలేదు.
ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుంటాం.

కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్ళు శుభ్రపరచుట, పిప్పి పళ్ళకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్ళను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు Mitsubishi, Daikin, LG, Samsung, Lloyd, Blue Star, Voltas, మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

లక్నో ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మా రేడియో విష్ణు శ్రోతలందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. సంగీతం, ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. రాగం, తానం, పల్లవి, ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు. సరిగమ పదనిసలే సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూలాధారాలుగా నిలుస్తూ ఉన్నాయి. కాలాన్ని సైతం మరిపించి మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి కేవలం సంగీతానికి మాత్రమే సొంతం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ సంగీతానికైనా శాస్త్రీయ సంగీతమే ప్రాణం, మూలం. మనిషిని కదిలించి కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం, ఆవేశం, వినోదం, విషాదం, సమయం, సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది మాత్రం సంగీతమే, బలమిచ్చేది సంగీతమే. అందుకే పాటలేని ప్రపంచాన్ని ఊహించలేం. అందుకే ప్రతి ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ సంగీత దినోత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విందాం. ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా చిరంజీవి, విజయశాంతి కథానాయకులుగా, ఎస్వి చంద్రశేఖర్ దర్శకుడిగా 1984లో విడుదలైన చిత్రం దేవాంతకుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన చెల్లమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట పాట వింటారు. పాట రచన వేటూరి, సంగీతం జేవి రాఘవులు. మరి పాట విందామా?

దేవాంతకుడి చిత్రం నుంచి చెల్లమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట పాట విన్నారు కదా. తర్వాత పాట టిఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో చిరంజీవి రాధ జంటగా 1984లో విడుదలైన నాగు చిత్రం నుంచి ఓ చెల్లి ఎప్పుడమ్మా నీకు నాకు పెళ్ళి పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है नौवां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुँचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
2: उत्तर कोस्तालो गत 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
4: ఫోన్ 7738351695. చిరంజీవి కథానాయకుడుగా నాగు చిత్రం నుంచి బాలు గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ప్రేమ సంగమం చిత్రం నుంచి వింజమూరి కృష్ణమూర్తి గానం చేసిన ప్రతిక్షణం పరవశం పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. కార్తీక్ రవి జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

అందరికంటే మొనగాడు చిత్రం నుంచి మంచు కరిగితే ఆగదు పాట విన్నారు కదా. తర్వాత పాట కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్నిపర్వతం చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన వయ్యారాలు సింగారాలు పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి, కృష్ణ విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: అగ్నిపర్వతం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా చిరంజీవి రాధ జంటగా కె రాఘవేంద్రరావు దర్శకుడుగా 1985లో విడుదలైన చిత్రం అడవి దొంగ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన వానా వానా వందనం పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిస్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే ఆఫ్రీన్. మరింకెందుకు ఆలస్యం, ఆ విషయాలేంటో చూసేద్దాం. మనం పిల్లలు ఏం చెప్పబోయినా కూడా పెడి చెవున పెడతాం కదా, అశ్రద్ధ కూడా చేస్తాం, అసలు వినటమే మానేస్తాం. కానీ పిల్లల మాటలు వినటం వల్ల, వాళ్ళు చెప్పే విషయాల మీద శ్రద్ధ ప్రదర్శించడం వల్ల వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచవచ్చట. అటెన్షన్ సీకర్స్ గా మార్చకుండా కూడా నియంత్రించవచ్చు. మరి పిల్లలు తమ మనసులోకొచ్చే ప్రతి ఆలోచనను, అనుమానాన్ని మాటల్లో బయట పెట్టడానికి ప్రయత్నిస్తారు. తమ ఇష్ట ఇష్టాల్ని, బాధల్ని, సంతోషాల్ని తల్లిదండ్రులతో పంచుకోవడానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకొచ్చి, అమ్మా అమ్మా ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అంటూ ఉత్సాహంగా కబుర్లు చెప్పడం మొదలు పెడతారు. అమ్మా నాన్న తాము చెప్పేది విని తమతో ఏకీభవించాలని లేదా తమను ఓదార్చాలని, చెప్పింది విని తమతో కలిసి నవ్వాలని పిల్లలు కోరుకుంటారు. కానీ పిల్లలు కోరుకున్నట్టుగా ప్రతి ఇంట్లో జరగదు. పిల్లల మాటలను పెడచెవిన పెట్టే తల్లిదండ్రులే ఎక్కువ. ఈ ధోరణి వల్ల పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బంధం బలహీనపడొచ్చు. అత్యవసరంగా చెప్పవలసిన విషయాలు కూడా పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడానికి వెనకాడొచ్చు. మరి ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి వస్తుంది. వాటిలో మొదటిగా, పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినాలి తల్లిదండ్రులు. వినేటప్పుడు చెవులు మాత్రమే అప్పగించకుండా పిల్లల కళ్ళలోకి సూటిగా చూస్తూ వినాలి. విసుగ్గా కాకుండా ఆసక్తితో, చిరునవ్వుతో వినాలి. పిల్లలు చెప్పటానికి సమయమిస్తున్నా, ఇబ్బంది పడుతున్నట్టు అనిపించినా వాళ్ళని ప్రోత్సహించాలి. మాటలు దొరక్క వెతుక్కుంటుంటే వారికి అందించాలి. ఎంత పనిలో ఉన్నా పిల్లల మాటలు వినటం కోసం సమయం కేటాయించాలి. ఒకవేళ ఊపిరి సలుపుకొని పనిలో ఉంటే, ఆ పని అయిన తర్వాత వింటాను అని పిల్లలతో చెప్పి అన్నట్టే చేయాలి. పిల్లల మాటలను మధ్యలోనే ఖండించకూడదు. వాళ్ళు చెప్పబోయేది తెలిసిపోతున్నా మొదటిసారి వింటున్నంత ఆసక్తితో వినాలి. పిల్లల చేత మాట్లాడించటం వల్ల మనసులోని భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేయగల నైపుణ్యం మెరుగవుతుంది. అర్థవంతంగా మాట్లాడే విధానం పిల్లలకు అలవడుతుంది. కాబట్టి పిల్లలను మాట్లాడనివ్వండి, ఆసక్తిగా వినండి మీరు కూడా. ఓకే లిజనర్స్, మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనేట్ అండ్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిగాయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
3: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9177612669.
5: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. బరువులెత్తండి, పరుగు తీయండి, తిండి తగ్గించండి. బరువు తగ్గాలి అనగానే బాణాల్లా దూసుకొచ్చే ఇలాంటి సలహాలతో చిరాకు పడుతుందా మీకు? ఇప్పటికే రకరకాల ప్రణాళికలు వేసినా బరువు తగ్గలేకపోయామని బాధపడుతున్నారా? అయితే చెమట చిందించకుండానే పొట్ట తగ్గించే కొన్ని సింపుల్ చిట్కాలున్నాయండి, మరి వాటిని ఫాలో అవ్వాలంటే వినేసేయండి. పొద్దు పొద్దున్నే వేడి నీరు, నిమ్మరసం. పొద్దున్నే కాఫీకి బదులు వేడి నీరు లేదా నిమ్మరసం తీసుకోండి. ఇవి జీర్ణక్రియను ఉత్తేజితం చేస్తాయి, శరీరానికి చలువ చేస్తుంది కూడా. కొత్త శక్తితో రోజును కూడా ప్రారంభిస్తారు. మరి కొన్ని రకాల ఆహార పదార్థాలు తమ శరీర తత్వానికి సరిపడనవి తెలిస్తే జిహ్వాను ఆపుకోలేక తిని తర్వాత ఇబ్బంది పడతాం. ఇలాంటి అలవాట్లను మానుకోవాలి. శరీరానికి సరిపడని ఆహారాన్ని కొన్ని వారాల పాటు తినకుండా ఉంటే మార్పు కనబడుతుంది. మరి మనం ఆకలితో ఉన్నప్పుడు

నోరు కట్టేసుకుంటే పొట్ట తగ్గుతుంది అని సలహాలిస్తుంటారు. కానీ మా వల్ల కావటం లేదంటారా? ఆకలికి తాళలేకపోతే చిరుతిండ్లకు బదులు పైనాపిల్, బొప్పాయి లాంటి పండ్లను తీసుకోండి. పైనాపిల్లో ఉండే బ్రొమైలిన్ అనే ఎంజైమ్ మాంసకృతులను విడగొడుతుంది. దీనివల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది, పొట్ట కూడా తగ్గుతుంది. బొప్పాయి కూడా ఇదే రకమైన ఫలితాలను ఇస్తుంది. మరి ఉప్పుతో ముప్పటండి. మరి ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే పొట్ట త్వరగా పెరుగుతుంది. రోజుకు 6 గ్రాముల మించి ఉప్పు అస్సలు తీసుకోకూడదు. ఆహారాన్ని వేగంగా తినటం వల్ల కూడా పొట్టలో గాలి పేరుకుపోతుంది, పొట్ట కూడా పెరుగుతుంది. కాబట్టి ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి. చూయింగం వల్ల కూడా పొట్టలో గాలి పేరుకుపోతుంది. దీన్ని నెవరు వేసేటప్పుడు గాలిని మింగుతారు. పైగా చూయింగ్ గమ్స్ లో ఉండే చక్కెర పొట్ట పెరగటానికి కారణమవుతుంది. మరి చివరగా పిప్పర్మెంట్ టీని ఉదర వ్యాధుల నివారణగా పేర్కొంటారు కదా. రోజు 1 కప్పు పిప్పర్మెంట్ టీ తాగితే పొట్ట తగ్గటమే కాదు, సేద తీర్చుతుంది కూడా. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ తగ్గుతుంది. ఓకే లిసనర్స్, మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
1: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మానసిక అనారోగ్యం ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తుందని ఇటీవల పరిశోధనలో తేలింది. ముఖ్యంగా పసితనంలో ఎదుర్కొనే కష్టాల వల్ల ప్రభావితమయ్యే మానసిక స్థితి ఫలితంగా ఇలా జరుగుతుందని ఓ అధ్యయనం తేల్చింది. 1941 నుండి 1945 మధ్యకాలంలో సుమారు 49,000 మంది ఫిన్లాండ్ చిన్నారులు యుద్ధ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు స్వీడన్ వలస వెళ్లారట. అక్కడ వీరిని దత్తత తీసుకున్న కుటుంబాలతో కలిసిపోయేందుకు, కొత్త భాష నేర్చుకునేందుకు చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారు. యుద్ధానంతరం ఫిన్లాండ్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో వీరు మానసిక ఒత్తిడికి గురయ్యారు. వీరికి సంబంధించిన తరువాతి తరాలలోని యువతి యువకులపై పరిశోధన జరిపారు. ముఖ్యంగా వారి తరువాతి తరంలోని అమ్మాయిలు ఎలాంటి కష్టాలు ఎదుర్కోకపోయినప్పటికీ వారిలో మానసిక అనారోగ్య అవకాశాలు ఎక్కువని తేలింది. బాల్యంలో దత్తత పోయిన కుటుంబాల్లోని పెంపకం తాలూకు ముద్రలు, బాహ్య జన్యువుల్లో వచ్చిన మార్పులు దీనికి కారణంగా పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు.
3: ఓకే లిజనర్స్, మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవ్వబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. మరి ఈ రోజు మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం ఎగ్ నాక్ పౌండ్ కేక్. మరి దానికి కావలసిన పదార్థాల విషయానికి వస్తే యెల్లో కేక్ మిక్స్ ప్యాకేజ్ ఒకటి, దాంతో పాటు వెన్న. ఎగ్ నాక్ అంటే ఎగ్ మిల్క్ పంచ్ ఒక్కొక్కటి 1/3 కప్ తీసుకోవాలి. ఇన్స్టెంట్ పుడ్డింగ్ వెనిలా మిక్స్ కొద్దిగా తీసుకోవాలి. గుడ్లు 4, జాజికాయ పొడి 1/2 టీ స్పూను, కన్ఫెక్షనర్ షుగర్ 1 టేబుల్ స్పూన్. మరి దీని తయారీ విధానానికి వస్తే ఓవెన్ ని ముందుగానే 350 డిగ్రీల ఫారెన్ హీట్ లో వేడి చేసుకోవాలి. గ్రీస్డ్ ప్యాన్ రెడీగా ఉంచుకోవాలి. కేక్ మిక్స్, మజ్జిగ, ఎగ్ నాక్, పుడ్డింగ్ మిక్స్లను ఎలక్ట్రిక్ మిక్సర్లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. దాంట్లో గుడ్లు, జాజికాయ పొడిని కూడా కలిపి పిండి మెత్తగా వచ్చే వరకు గ్రైండ్ చేయాలి. రెడీగా పెట్టుకున్న కేక్ ప్యాన్లో ఈ పిండిని పోయాలి. ఓవెన్లో ఈ ప్యాన్ ఉంచి 40

5 నిమిషాలు బేక్ చేయాలి. పాన్ లో కేక్ ను 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఆ తర్వాత దానిని వైర్ ప్యాక్ లో పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. అంతేనండి, మరి దానిపై కన్ఫెక్షనర్ షుగర్స్ ను చల్లేస్తే ఎగ్ నాక్ ఫౌన్ కేక్ రెడీ అయినట్లే. మరింకెంత ఆలస్యం, మీరు కూడా ఎగ్ నాక్ ఫౌన్ కేక్ ను ట్రై చేసేయండి. ఓకే లిజనర్స్, మరి ఇదండి ఈ రోజు మహిళా కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అఫ్రీన్.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను మీ అజయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా? మరి ఇప్పుడు చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందామండి. మధుమేహంతో బాధపడే వాళ్ళు చలికాలంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఈ 4 రకాల దుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుందని అంటున్నారు వైద్య నిపుణులు. పిండి పదార్థాలు తక్కువగాను, పీచు నీటి శాతం ఎక్కువగాను ఉండే టర్నిప్, గుండ్రంగా ఉండే ముల్లంగి లాంటి దుంపను ఆహారంలో భాగంగా తీసుకుంటే చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ నిల్వలు మరీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆల్ఫా లిపోయిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే బీట్రూట్ ను తింటే నరాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇవి కంటికి మంచిదే. పోతే ఈ దుంపల్లోనూ బెటేలియన్ నియోబెటేనియన్లు ఇన్సులిన్ శాతాన్ని పెంచడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తాయట. గ్లూకోసైనోలేట్ ఐసోథియోసైనేట్లు ఎక్కువగా ఉండే ముల్లంగిని ఆహారంలో భాగంగా తీసుకుంటే చక్కెర వ్యాధి అదుపులో ఉండటంతో పాటు ఇన్సులిన్ స్రావాన్ని పెంచే అడిపోనెక్సిన్ శాతం పెరిగేలా చేస్తుంది. విటమిన్ ఏ పీచు అధికంగా ఉండే క్యారెట్ కూడా ఈ కాలంలో తింటే మంచిదేనండి. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు

0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడును. ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును. సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపిరూట్ భీమవరం ఫోన్ 0881623 7796 2379 5. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదిరేజు షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫిలైజర్స్ ఐ ഇലക്ട്രിക്കൽസ് ആൻഡ് ഇലക്ട്രോണിക്സ്, അഹുജ ആദ്രേജ് ഷോറൂം, പോലീസ് ബോംബ് സെന്റർ, പി പി റോഡ്, ഭീമവരം. സെൽ 9866742558.
1: വെൽക്കം ബാക്ക് ടു റേഡിയോ വിഷൻ 90.4. മരി ഇപ്പോഴു മനം തിനേ ആഹാരം മനം തിനേ പ്ലേറ്റിൽ മീത് കൂടാ ആധാരപടി ഉണ്ടെന്ന് మీకు తెలుసా? ఎలాంటి ఆహారమైనా కనువిందుగా ఉంటే ఎవరికైనా వెంటనే తినాలనిపిస్తుంది. అయితే ఏ వంటకాన్ని ఎందులో పెట్టినా తినేవాళ్ళు కొందరు ఉంటే ఏది రుచించక చూసుకుని చూసుకుని తినేవాళ్ళు మరికొందరు ఉంటారు. అలాంటి వాళ్లకు వడ్డించే ప్లేట్లు గిన్నెలు కూడా వాళ్ళు తినే తిండిని చాలా ప్రభావితం చేస్తాయండి. ఎందుకంటే ఏవో కొన్ని రకాలు మాత్రమే తినేవాళ్లకు పోషకాలన్నీ అందక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. దానికి తోడు వీళ్ళు నలుగురిలో కూర్చున్నప్పుడు అన్ని రకాల ఆహార పదార్థాలను తినలేకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇక వాళ్లకు వడ్డించే ప్లేట్లు కూడా సరైనది కాకపోతే అసలు ఏమీ తినలేరు అన్నది నిపుణుల పరిశీలన. అందుకోసం తిండి విషయంలో పట్టింపులు ఉన్న వాళ్లను ఎంపిక చేసి ఒకే రకమైన స్నాక్ ను వేరువేరు రంగుల ప్లేట్లలో పెట్టి తినమన్నారట. తెలుపు రంగులో పోలిస్తే ఎరుపు నీలం రంగు ప్లేట్లలోవి తిన్నప్పుడు అవి ఉప్పగా ఉన్నట్లు ఫీల్ అయ్యారట. పైగా రంగుల గిన్నెల్లో పెట్టడం వల్ల వాటిని అస్సలు తినాలనిపించలేదని చెప్పారట. అదే అన్ని రకాలు తినే వాళ్ళ మీద రంగు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. అందుకే ఆహార పదార్థాలు ఏవైనా గాని తెల్లని పింగాణి ప్లేట్లో పెట్టి వడ్డిస్తే రంగు ప్రభావం ఉండదు. కాబట్టి కాస్తైనా ఇష్టంగా తింటారని చెబుతున్నారు నిపుణులు. మరి విన్నారు కదండి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: బిజీ బిజీ లైఫ్ లో సరదాగా కబుర్లు చెప్పే వారే లేరని ఆలోచిస్తున్నారా? మరి మీతో సరదా సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా. సరదాగా కాసేపు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మరి ఇప్పుడు ప్లాస్టిక్ గురించి తెలుసుకుందామండి. ప్లాస్టిక్ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మృదువుగా సాగే గుణంతో ఉంటే మరికొన్ని దృఢంగా లోహం మాదిరిగానూ ఉంటాయి. కానీ ఏ పదార్థము ఒకేసారి రెండు రకాలుగా ఉండదు. అయితే ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఒకే ప్లాస్టిక్ని రెండు రకాలుగా పనిచేసేలా రూపొందించారు. పైగా ఈ రకమైన ప్లాస్టిక్ను రోబోటిక్స్లోనూ, ఎలక్ట్రానిక్స్లో కూడా వాడుకోవచ్చు అంటున్నారు. విషయమేంటంటే దీని తయారీకి ప్రకృతి, అది మానవ దేహమే ప్రేరణ అంటున్నారు. ఉదాహరణకు మనిషి శరీరాన్ని, చెట్లని, సెల్ఫిష్ని నిశీతంగా పరిశీలిస్తే వాటిల్లో కొన్ని చోట్ల సాగే గుణం కలిగిన కణజాలం ఉంటే మరికొన్ని చోట్ల దృఢమైన కణజాలం ఉంటుంది. అందుకే మోనోమర్లను, పాలిమర్లను వాడి మరీ ఈ కొత్త రకం ప్లాస్టిక్ను రూపొందించారట. దృఢత్వంతో పాటు సుదిమెత్తగానూ ఉండే ఈ కొత్త రకం ప్లాస్టిక్ని వేరబుల్ టెక్నాలజీలోనూ, రోబో నిర్మాణంలోనూ ఉపయోగించవచ్చు అని భావిస్తున్నారు పరిశోధకులు. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ.

0: 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है नौवा राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
2: पश्चिम गोदावरी जिला భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
3: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ
4: కాదు. రేడియో విషయం 90.4. మరి ఇప్పుడు మనం వృద్ధాప్యం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామండి. వయసులో ఉన్నప్పుడు ఎవరికైనా సంబంధ బాంధవ్యాలు అనేకం ఉంటాయి. అంటే కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, సహచారులు ఇలా ఎందరో ఉంటారు. అయితే వృద్ధాప్యం సమీపించే కొద్దీ కుటుంబీకులు, దగ్గర బంధువులు చిరకాల స్నేహితులతోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతారట. తెలియకుండానే పరిధి తగ్గిపోతుంటుంది. మనుషుల్లోనూ ఈ రకమైన సంబంధాలు పరిణామక్రమంలో భాగంగా కోతుల నుంచే వచ్చి ఉంటాయని భావిస్తున్నారు అలెక్సర్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే సుమారు 200 మోకాకా కోతులను పదేళ్ల పాటు నిశీతంగా పరిశీలించినప్పుడు, ప్రత్యేకించి ఆడకోతులు వయసు మీద పడే కొద్దీ అన్నిటితోనూ కలవడం తగ్గించి కుటుంబంతోనూ చిరకాలం నుంచి స్నేహంగా మెలిగే కోతులతోనూ ఎక్కువ సమయం గడపసాగాయట. అంటే వయసును బట్టి సామాజిక బంధాలు ప్రాధాన్యాలు మారుతుంటాయని చెబుతున్నారు. చిన్న వయసులో సామాజికంగా ఎంతమంది ఉంటే అంత లాభం. కానీ వయసు వచ్చే కొద్దీ ఆ సంఖ్య తగ్గించుకోవడం వల్ల వ్యాధుల సంక్రమణ తగ్గుతుంది. కొత్త పరిచయాలు తగ్గడంతో మెదడుకి మరీ పని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ రకంగా అవి ఆరోగ్యంగా ఉంటున్నట్టు గుర్తించారు. దీని ఆధారంగా వృద్ధాప్యంలో చుట్టూ 100 లేకున్నా ఆత్మీయులైన వారు 4 ఉన్నా వాళ్ళు హాయిగా జీవించగలరన్నది నిపుణుల అభిప్రాయం. మరి విన్నారు కదండి, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే గౌరీ.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
5: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
5: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
6: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665588773.

0: FM 90.4.
1: విత్తన మడులలో కీటక వలలు. కూరగాయలు గ్రామ మరియు పట్టణ వాసులకు ఆహారాన్నిస్తుంది. అధిక ధరకు దాన్ని అమ్మనూవచ్చు. కూరగాయలు మొక్కలు మరీ చిన్నగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరము. కొందరు రైతులు చేప వలలతో మేకలను కోళ్లను మడుల నుంచి దూరంగా ఉంచుతారు. కాని చిన్న మొలకల ఆకులను కొమ్మలను తినే క్రిమికీటకాల నుండి కూడా ఆపద ఉంది. ఈ కీటకాలు మా మిరప పంటపై దాడి చేస్తే మా మొక్కలన్నీ నాశనమవుతాయి. మొక్కలపైన ఎగిరే ఈ చిన్న పురుగులు మా మిరప పంటను నాశనం చేస్తాయి. చాలా మంది రైతులు వాళ్ల లేత పంటను కాపాడుకోవడానికి పురుగుల మందును వాడతారు. ఇవి చాలా ఖరీదే కాకుండా రైతులకు, వాడకందారులకు మరియు పర్యావరణానికి చాలా ప్రమాదకరం. మాకు అనారోగ్యం రాకుండా మేము తక్కువ పురుగుల మందును వాడతాము. ఆసుపత్రి ఖర్చులు తగ్గించడానికి మేము లేత మొక్కలను వలలతో కాపాడుతాం. అంతేకాకుండా వలల వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. పురుగుల వలను ఎలా నెలకొల్పాలో తెలుసుకునే ముందు మడులలో ఎలాంటి పురుగులు దాడి చేస్తాయో చూద్దాం. వాటిల్లో ఎక్కువ శాతం రాత్రి వేళ్లలో దాడి చేస్తాయి కాబట్టి వలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2: రకరకాలైన పురుగులు మా మడులను నాశనం చేస్తాయి. ఎలుకలు మట్టిని త్రవ్వి విత్తనాలను తినేస్తాయి. నత్తలు బయటకు వస్తూ మొలకలను కత్తిరిస్తాయి. అలాగే మిడతలు కూడా మొలకలను కత్తిరిస్తాయి. అందుకనే మనం మన మడులను కాపాడుకోవడానికి వలలను వాడాలి.
1: మిడతలు నత్తలు ఏ కాయగూర మడికైనా తీవ్ర ప్రమాదమే. ఎందుకంటే అవి మొలకల లేత వేర్లను నమిలేస్తాయి. ఈ నష్టాన్ని నివారించడానికి పగలు రాత్రి వలలను కప్పి ఉంచండి. గొంగళి పురుగులు కూడా నష్టాన్ని కలుగజేస్తాయి. కానీ అవి మిరప కంటే టమాటాలు క్యాబేజీలను ఎక్కువ పీడిస్తాయి. రాత్రివేళ పట్టుపురుగులు మొక్కలపైన పెట్టే గుడ్లు పొదిగి ఆ చిన్న క్రిములు టమాటాలు క్యాబేజీలను తినేస్తాయి. వలలు వాడటం వలన పట్టుపురుగులు మొలకలపైన నేరుగా గుడ్లు పెట్టకుండా కాపాడవచ్చు. చాలా గొంగళ్లు వలల రంధ్రాల నుండి చొచ్చుకుపోలేవు. కాని వలల్లో ఎక్కడా రంధ్రాలు ఉండకూడదు. ఎందుకంటే గొంగళ్లు వలనంతా పాకి ఏమాత్రం సందు దొరికినా మడిలోనికి పడి వాటి ఆహారాన్ని సేవిస్తాయి. కొన్ని పసుపు రంగు సన్న గొంగళ్లు రంధ్రాల ద్వారా దూరడానికి ప్రయత్నిస్తాయి. అందుకే ఇలాంటి రంధ్రాలన్నింటినీ కొడతాము. లేకుంటే ఇవి మడిలో ఆకుల కింద దూరి నష్టాన్ని కలిగిస్తాయి. తెల్ల దోమలు కాయగూరల పంటను ఇంకో విధంగా నష్టపరుస్తాయి. ఇవి ఆకుల కింద దాగి ఉండి మొక్కల సారాన్ని పీల్చేసి వాటి పెరుగుదలను తగ్గించేస్తాయి. తెల్లదోమ వైరస్ ను కొమ్మ నుండి పీల్చుకుని దాన్ని ఆరోగ్యమైన మొక్కలకు అంటిస్తుంది. తెల్లదోమలు పెద్ద సంఖ్యలో పలు మొక్కల మీద జీవిస్తాయి. వాటిని పురుగుల మందులతో నియంత్రించడం చాలా కష్టం. ఎందుకంటే అవి ఈ విషానికి అలవాటు పడిపోతాయి. కొన్నిసార్లు చిలకరించాక అవి చావకపోవడమే కాకుండా ముందుకన్నా ఎక్కువైపోతాయి. వలలకు రంధ్రాలు లేనంత వరకు అవి తెల్లదోమలను నివారించి మీ మొక్కలను రోగాల నుండి కాపాడతాయి. వలను స్థాపించే ముందు అందులో రంధ్రాలుంటే పరీక్షించి కుట్టండి. ఇప్పుడు మనకు మనం పడుకున్నప్పుడు కూడా వలలు మన మొలకలను పురుగుల నుండి రక్షిస్తాయని తెలిసింది కనుక ఇప్పుడు దాన్ని ఎలా స్థాపించాలో చూద్దాం. విశేష వలలు దొరుకుతాయి. కానీ స్థానీయ మార్కెట్లో దొరికే వస్తువులతో మీ సొంత వలను తయారు చేసుకోవచ్చని దక్షిణ బెనిన్లోని కాయగూరల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు టేరి అతియబే మనకు చూపిస్తున్నారు. మీ మడి యొక్క పొడుగు వెడల్పు కొలతలో ఒక్కో మీటర్ కలిపితే అన్ని వైపులా సరిపడా వల తయారవుతుంది. కాబట్టి ఒక మీటర్ వెడల్పు 2 మీటర్ల పొడవైన మడికి 2 మీటర్ల వెడల్పు 3 మీటర్ల పొడవున్న వల వాడాలి.
2: మేము మిరప విత్తనాలకు, ఎరువులకు, దక్షిణ అనే మా మడి స్థాపనకు చాలా ఖర్చు పెట్టాము.

0: మా పెట్టుబడి, శ్రమ, ఇంకా మొలకల జీవం నష్టపోకుండా వలలను కొనడం మాకు ముఖ్యం. లేకపోతే ఇవన్నీ వ్యర్థమైపోతాయి.
1: స్థానీయ దర్జీ నుండి వల తయారు చేయించాక టేరి ఇప్పుడు దాన్ని మడికి స్థాపిస్తున్నాడు. వలను నిలబెట్టడానికి మీరు కొమ్మలు, కట్టెలు లేక తాటాకుల మధ్య భాగం వంటి స్థానీయ వస్తువులను వాడవచ్చు. మట్టి నుండి అరమీటర్ ఎత్తులో ఉండేలా కట్టెలను పొడుగ్గా కత్తిరించాలి. వల చిరిగిపోకుండా పదునైన మూలలను తీసేయాలి. మీ మడి యొక్క రెండు చివర్లలోనూ, పెద్ద మడి అయితే మధ్యలోనూ వంపులను స్థాపించండి. ఇలా చేయడంతో వల కిందకి జారి మొలకలను తగలకుండా ఉంటాయి. వలను స్థాపించే ముందు మట్టిని తేమగా ఉంచడానికి మడులను తాటాకు వంటి ఆకులతో కప్పండి. వలలు సరిగ్గా మూసుకునేలా అంచుల చుట్టూ మట్టితో కప్పితే క్రిమికీటకాలు కింద నుండి పాకకుండా ఉంటాయి. 8 లేక 9 రోజుల తరువాత మొలకలు పైకి పొడిచినప్పుడు వలను తీసి తాటాకులను తీసేయండి. వలను ఎల్లప్పుడూ మూసి ఉంచచ్చు కాని మొలకల పెరుగుదలను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. మొలకలకు ఎండవేడి ఎక్కువైనట్టుంటే వలమీద కొన్ని తాటాకులను కప్పి నీడనివ్వండి. మిరపను మరునాటేటప్పుడు మాత్రమే వలను తీయండి. వలలను బాగా నిర్వహించి నిల్వ చేస్తే అవి కొన్ని పంట కాలాల వరకు వాడచ్చు. వలలు బలమైన గాలులకో, పిల్లల చేతిలోనో లేక జంతువుల వలల్లో చిరిగిపోవచ్చు. మనమేం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. మిడుతలు, నత్తలు, ఇతర కీటకాలు కాయగూరల మొలకలను దాడి చేస్తాయి. మీ మొలకలను పురుగుల వలలతో కాపాడుకోవచ్చు. వలను ఎప్పుడూ దించి ఉంచండి. రంధ్రాల మరమ్మత్తు చేయండి. ఎప్పటికప్పుడు మీ మొలకలను ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకోండి. నాట్ల సమయంలో వలను తీసి జాగ్రత్త చేయండి. మిగతా రైతులకు నేను చెప్పేదేంటంటే, పంటల మీద పురుగుల మందు కంటే వాళ్ల మడులకు వలలను వేసి కాపాడుకోవాలి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ KSV రమేష్ MDS చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
1: డాక్టర్ పసుపులేటి శ్వేత MDS నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందా, లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చిందా? ఆగండి, మీరు క్లిక్ చేసే ఒక లింక్, మీరు చెప్పే ఒక ఓటీపీ, మీ బ్యాంక్ అకౌంట్

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి.

0: టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
1: మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
2: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
1: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త: చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989832844.

0: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నంబర్కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Do-dap-down!

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: Listeners, welcome to Adi Sangati. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే జాహ్నవి. లిస్నర్స్, 2069 నాటికే అరగంటలో అమెరికా కంట మరీ విషయం గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. శాంసంగ్ సంస్థ లండన్ లో ఆ మధ్య ఓ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేసింది. ఆ సంస్థ తయారు చేసే అత్యాధునిక పరికరాలని విక్రయించడమే పార్కు లక్ష్యమైన ఇందులో ప్రధాన భాగం భవిష్యత్ దర్శనానికి కేటాయించారు. అంటే 50 ఏళ్ల తర్వాత సాంకేతికతలో వచ్చే మార్పులని వివరించే వీడియోలు, వర్చువల్ రియాలిటీ కియోస్కులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐరోపాకి చెందిన 5 నిపుణులు అందించిన నివేదిక ఆధారంగా ఈ పార్కుని రూపుదిద్దామంటోంది శాంసంగ్. ఆ పార్కు వివరించే భవిష్యత్ దర్శనాల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విహారయాత్రలు వీనస్లోనే అంట. రవాణాకి సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గంటకి 95,000 మైళ్ళ వేగంలో ప్రయాణించే రీయూజబుల్ రాకెట్తో ఏ వీనస్ గ్రహంపైకో ఇట్టే వెళ్ళి రావచ్చు. అవసరమైతే భూమిపైన ఓ ఖండం నుంచి మరో ఖండానికి నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ధ్వని కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే విమానాలే ప్రధాన రవాణా సాధనాలు అవుతాయి అప్పుడు. వీటిలో భారత్ నుంచి అమెరికాకు 1 గంటలోనే చేరుకోవచ్చు. రైళ్లకు బదులుగా సూపర్సోనిక్ ట్యూబ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ వస్తాయి. సముద్ర భూగర్భాల్లో ప్రయాణించే వీటితో హైదరాబాద్ నుంచి కాశ్మీర్కైనా సరే 1 గంటలో చేరుకోవచ్చు. రోడ్డు పైన కార్లకు బదులు క్వాడ్ ప్యాడ్లు వస్తాయి. ఇవి అవసరమైతే గాలిలో ఎగురుతాయి, నీళ్ళల్లోనూ వెళ్తాయి. వాహనాలు ఏవైనా సరే వాటికవే నడుస్తాయి. 50 ఏళ్ల తర్వాత మనుషులు డ్రైవ్ చేయడం అన్నది నేరం అవుతుంది. లిజనర్స్, మరి కాలేజీలు కూడా అప్పటి టెక్నాలజీలో ఉండవంట. 50 ఏళ్ల తర్వాత చేత్తో రాయడం, టైప్ చేయడం వంటివన్నీ అటుకెక్కిపోతాయి. నేరుగా మీ మెదడు నుంచే ఆలోచనలు అక్షరాలుగానో చిత్రాలుగానో ఎదుటి వాళ్ళ మెదడులోకి మెసేజులుగా వెళ్ళిపోతాయి. ఇందుకు సంబంధించిన చిప్లు, బోర్డుల్ని మన బుర్రల్లో ఇంప్లాంట్ చేసేస్తారు. చదువుల కోసం స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళనే అక్కర్లేదు. చిన్నప్పటి నుంచి మనకి కావాల్సిన విద్యని మెదడులోకి నేరుగా పంపిస్తూ వయసుకు తగ్గట్టు వాటిని అప్డేట్ చేస్తూ పోతారు. ఓకే లిజనర్స్, ఇలాంటి మరికొన్ని ఆశ్చర్యమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. అప్పటి టెక్నాలజీతో పుట్టుక నుంచే మన శ్వాసని, గుండె రేటుని అనుక్షణం అంచనా వేసే సెన్సార్లు మనలో ఉంటాయి. శరీరంలో ఏమాత్రం తేడా వచ్చినా అవి నేరుగా డాక్టర్నే మీతో మాట్లాడిస్తాయి. మెదడు తప్ప శరీరంలోని అవయవాలన్నిటినీ అప్పటికప్పుడు ముద్రించే 3D ప్రింటర్ల హవా నడుస్తుంది. వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ 100 ఏళ్ల వయసులోనే యవ్వనంలా కనిపించవచ్చు. మరణాన్ని జయించే మందేది రాకపోవచ్చు, కానీ ప్రతి మనిషి ఆలోచనలు, జ్ఞాపకాలన్నిటినీ క్లౌడ్లో భద్రపరిచే అవకాశం ఉంటుంది. క్లౌడ్లో ఉన్న జ్ఞాపకాలని ఏదైనా రోబోలో అప్డేట్ చేస్తే అది అచ్చంగా చనిపోయిన వ్యక్తిలాగే ప్రవర్తిస్తుందన్నమాట. ఇప్పుడు మనం వాడుతున్న డాక్టర్ టు హోమ్ లాగే డాక్టర్ టు బ్రెయిన్ హవా నడుస్తుంది. సినిమాల్లో రచయితలు, దర్శకులు, కెమెరామెన్ల అవసరం ఉండదు. ఆ పనులన్నీ కృత్రిమ మేధస్సే చేసి మీకు తగ్గట్టు సినిమాని అందిస్తుంది. ఆ సినిమాలో మీరు కూడా భాగం కావచ్చు. అవసరమైతే అసలు హీరోని కాదని మీరే ఆ పాత్ర పోషించవచ్చు. ప్రపంచంలో ఏమైనా ఉన్నవారితోనైనా, ఏ క్రీడల్లోనైనా పాల్గొనవచ్చు. అవతార్ సినిమాలో లాగా విశ్వంలో వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు నేరుగా తలపడి అనుభవాన్ని హ్యాప్టిక్ పరికరాలు మీ సొంతం చేస్తాయి. ఆకాశాన్నంటే హార్మ్యాలే కాదు, నేల లోపల 100,000 కిలోమీటర్లు విస్తరించి ఉండే భూగర్భ భవనాలు కూడా వచ్చేస్తాయి. అప్పటికి సముద్ర గర్భంలో పెద్ద నగరాలు వెలుస్తాయి. వీటికి తోడు అంతరిక్షాల్లోనూ హోటళ్లు ఏర్పడతాయి. అన్ని చోట్ల హైడ్రోపోనిక్స్ పద్ధతిలో గోడలపైనే ఆహారాన్ని పండిస్తారు. మనకు కావాల్సిన ఆహారాన్ని క్షణాల్లో 3D ప్రింటర్ అందిస్తుంది కాబట్టి వంట, వార్పు ఇవేమీ చేసుకోనక్కర్లేదు. అంతేకాదండి, ప్రతి ఇల్లు తనను తాను శుభ్రం చేసుకుంటుంది. ఇంకా ఒక అపార్ట్మెంట్కి మరో అపార్ట్మెంట్కి మధ్య అతి పొడవైన స్కై వాక్స్ వస్తాయి. మనుషులు నడవాలన్నా, పరిగెత్తాలన్నా ఇందులో చేయాలి తప్ప పొరపాటున కూడా నేల మీద తిరగకూడదు. అది వాహనాలకు మాత్రమే పరిమితం మరి. ఓకే లిజనర్స్, ఇదండి ఈరోజు అది సంగతి కార్యక్రమం. మరి తిరిగి ప్రసారమయ్యే అది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: పంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 మాస్త్ టైం పాస్. మరి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఆర్జే కీర్తి. మరి మీరు నాతో మాట్లాడాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-56585.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. సో మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో, నమస్తే అమ్మా కీర్తి, బంగారు తల్లి, చిట్టు తల్లి, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నామ్మా, మీతో మాట్లాడి చాలా రోజులు అయింది రా చిట్టు తల్లి.
0: అవునండి, చాలా రోజులు అయింది.
4: ఈవేళ ఏదో టాపిక్ ఇస్తారా లేకపోతే విషయాలు ఏదో చెప్పి పాట అడిగిపడతారా?
0: మరి ఫస్ట్ కాలర్ కదా మీరు, మీరేమన్నా చెప్తారా?
4: ఈవేళ ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు పుట్టినరోజు ఉందండి.
0: అవునండి,
4: అది భైరవ ద్వీపం, మేడం, బృందావనం ఇలాంటి సినిమాలు, మయూరి ఇలాంటి సినిమాలు డైరెక్షన్ చేశారు, చూసారా వారండి?
0: ఓకే అండి.
4: దాదాపు ఇప్పుడు వారి 96 పుట్టినరోజు అండి వారిది. వారి సినిమాలు కూడా 96 వరకు తీసారు. త్వరలో ఇంకో 4 సినిమాలు పూర్తి చేసి చలచిత్రాలు దర్శకులు అవ్వాలనే కాకుండా ఇంకా ఎక్కువ సినిమాలు తీసి శతాధిక చిత్రాలు కూడా తీయాలని కోరుకుంటున్నాను. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియపరుస్తున్నానండి.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఈ రోజు మీ వినాయక చవితి ఎలా జరిగిందండి, నిమజ్జనం అయిపోయిందా?

0: ఓకే అండి. కొన్ని కొన్ని చోట్ల అయితే అయిపోయింది,
1: కొన్ని పందిళ్ళు అయిపోయా మేరినట్టు, కొన్ని పందిళ్ళు అయిపోయి ముఖ్యమైన పందిళ్ళు మాత్రం రేపు అవుతాయండి.
0: అవునండి, ఎలా జరిగింది, బాగా జరిగిందా మరి వినాయక చవితి?
1: బాగా జరిగిందమ్మా. ఇప్పుడు ఆ స్వామివారి పండుగ మాత్రం ఎప్పుడు కూడా చక్కగా విరాజిల్లుతుందండి, ఎప్పుడు చక్కగా వదిలుతుందమ్మా చిట్టదల్లి.
0: అవునండి,
1: ఎందుకంటేనో నాకు వినాయక చవితి అందరికీ ఇష్టమే, అందరికీ దేవదేవుడు మహానుభావుడు గణాధిపతి అయినటువంటి స్వామివారు నాకు మరికొంచెం ఎక్కువ ఎందుకు ఇష్టం అంటే మీరు ఈ మధ్య రాలేదు కాబట్టి చెప్తున్నాను. ఆ వినాయక చవితి మరణాన్ని నా పుట్టినరోజు జరిగింది మాట, ఋషుపంచమి.
0: అవునా అండి,
1: వినాయక చవితి మర్నాడేనండి.
0: మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి, అప్పుడు చెప్పలేకపోయా.
1: అమ్మా పర్వాలేదమ్మా, మీరు అప్పుడు లైవ్ రాలేదురా తల్లి, చాలా సంతోషం, ధన్యవాదాలు.
0: ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి మరి ఈరోజు?
1: నేను సింగర్ శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో వచ్చిన ఒక సినిమాలో పాట అడుగుతానండి మిమ్మల్ని.
0: అడగండి.
1: మయూరి ఈ చిత్రంలో ఎస్ జానకి బృందం పాడిన పాట, గీత రచన వేటూరి సుందరామూర్తి గారు, సంగీతం ఎస్పి
0: బాలసుబ్రహ్మణ్యం.
1: అనే పాట ఉందా తల్లి అందుబాటులో కీర్తి గారి?
0: వేరే సాంగ్ ఏదైనా అడగండి, అంటే ఆ పాట లేదు.
1: సరే అండి, ఈ సినిమా ఈ పాట కూడా వారే, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. మయూరి చిత్రంలో జానకి బృందం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎన్నెల్లో ముత్యమ అనే పాట ఉంటా చూడండి.
0: హలో, ఓకే అండి,
1: ఎన్నెల్లో ముత్యమనే పాట వేయండి అమ్మా.
0: ఓకే అండి.
1: ఈ పాట మా అక్క గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, మా కీర్తి చిట్టు తల్లికి, మా పెన్నమ్మ గారికి, మా బాబాయ్ గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, తర్వాత శ్రీకాకుళంలోనే ఉంటారు బైపల్లి నాగేశ్వరరావు గారు వారికి, నెక్స్ట్ మన ప్రసారాలు వినేవారు అందరి కోసం ప్రసారం చేయమని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ, మిమ్మల్ని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా కీర్తి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి, ఎవరు
1: మాట్లాడుతున్నారు?
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం డిస్ట్రిక్ట్ మేడం, గర్జన మండలం పాపినేపల్లి నుంచి సూర్యనారాయణ మాట్లాడతాను.
0: సూర్యనారాయణ గారు ఎలా ఉన్నారండి?
1: మేడం వర్షం పడింది, బాగా సంతోషంగా ఉన్నాం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: వినలేదు మేడం.
0: అదే వినాయక చవితి అయింది కదండి, వినాయకుడు నిమజ్జనం అయిపోయిందా అని అడిగా.
1: అయిపోయింది మేడం, మా పల్లెటూరులో మూడో రోజే నిమగ్నం చేశారు మేడం.
0: ఆహా, అవునా అండి? ఎలా జరిగింది, బాగా జరిగిందా?
1: మా పర్లా మేడం, బాగానే జరిగింది మేడం.
0: మీకు వర్షం పడుతుందా అండి?
1: ఈ రోజేం లేదు మేడం, నిన్న బాగా పడింది మేడం, నిన్న మొన్న.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: సిరివెన్నెల మూవీ మేడం.
0: ఆ మూవీ నుండి
1: సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: భీమవరం రేడియో వింటున్న వాళ్ళందరి కోసం మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఓకే బాయ్.
0: మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజ్నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో మేడం గారు.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మేడం అశోక్, మేడం మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారండి?
1: మేడం గారు బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: మేడం ఒకసారి చెప్పండి మేడం. ఏం లేదు,
0: అంటే వినాయక చవితి అయింది కదండి.
1: ఓకే మేడం,
0: వినాయకుడి నిమజ్జనం అయిపోయిందా లేదా అని అడిగానండి.
1: అంటే మా ఏరియాలో చాలా వర్క్ చేశారు మేడం, అక్కడక్కడ ఉన్నాయి మేడం.
0: ఆహా ఓకే అండి.
1: ఇంకా మీరు ఎలా అయిపోవచ్చు మేడం?
0: ఓకే అండి.
1: ఓకే మేడం గారు, ఇప్పుడు అన్ని ప్రాంతాలకు కూల్ గానే ఉన్నాయి అనుకుంటా మేడం, మా ఏరియాలో కూడా వాన వర్షం వస్తుంది.
0: ఆహా అవునా అండి, మాకు వర్షం ఏం పడట్లేదు, ఎండ కూడా ఎక్కువ వస్తుంది మా వైపు.
1: అవునా మేడం, అంటే ఇటు మార్కాపురం, ప్రకాశం, ఇటు అనంతపురం ఈ ఏరియాలో వర్షం ఎక్కువ ఉంది.
0: అవునా అండి, మాకు మాత్రం చాలా వేడిగా ఉంటుంది అసలు.
1: ఓకే ఓకే మేడం. సాంగ్ వచ్చేసి మేడం బిగ్ బాస్ మూవీలో పురుము వచ్చేసిందో మెరుపు వచ్చేసిందో.
0: ఆహా ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికీ మేడం, లిజనర్స్ అందరికీ.
0: తప్పకుండా, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: వచ్చేసింది. ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే సౌమ్య మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారు కదా?
0: బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం గారు, దేవుని దయ వల్ల. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: లేదు మేడం గారు, ఇప్పుడే ఆన్ చేసుకున్నాను సెల్.
0: ఈరోజు టాపిక్ ఏంటంటే, వినాయక చవితి అయింది కదండి, వినాయకుడి నిమజ్జనం అయిపోయిందా అని చెప్పి అడిగానండి.
1: మా గ్రామంలో 3 రోజులే క్లోజ్ చేసినాం మేడం గారు, బాగా పద్ధతిగా గలాట్ లేకుండా, సమస్యలు లేకుండా ఆనందంగా చేసుకున్నాము. పండగ బాగా జరిగింది మేడం గారు.
0: ఓకే అండి, మరి మీకు ఇష్టమైన పండగ ఏంటి?
1: పండగ మేడం గారు, పండగ అంటే స్వీట్ల పండగ కంటే మటన్ చికెన్ పండగ చాలా ఆనందం మేడం గారు.
0: అయితే కనుమ బాగా ఇష్టం అనుకుంటా.
1: అవును మేడం గారు, ఈ మామూలు కదా మేడం గారు.
0: ఏంటండి
1: ఈ స్వీట్ పండుగలు? మామూలేను, దేవునికి పూజ బాగుండాలి అంతే, ఎన్ని తీర్థాలు అట్లా.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి
1: మేడం గారు? రాజకోట రహస్యంలో కరుణించే వరణ దేవ.
0: మరి ఓకే అండి, ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన అభిమాన శ్రోతలందరికీ మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: ఓకే అండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం సన్నూరు పంచి మేడం. నా పేరు బండార్ శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: అన్నా మేడం.
0: మరి మీ ఊర్లో వినాయకుడి నిమజ్జనం అయిపోయిందా?
1: కాలా
0: అవ్వలేదా? ఇంకా బాగా జరిగిందా అండి వినాయక చవితి? బాగా జరిగిందా అండి?
1: బ్రహ్మాండంగా జరిగింది. ఈ రోజు అన్నదానం.
0: అవునా అండి?
1: నైట్ కి
0: అన్నదానం.
1: మేడం మీరు కూడా?
0: తప్పకుండా అండి, ఏదో ఒక రోజు వస్తా. హడావిడిగా ఉంటుంది అయితే మీ ఊరంతా ఇప్పుడు.
1: ఈ రోజు బాగుంది, గ్రూప్ డాన్స్ అంతా బాగుంది.
0: ఓకే అండి, మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఖైదీ రుద్ర సినిమాలో నుంచి.
0: ఆ మూవీ నుండి
1: రా గురు అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రుడు బండార్ తిమ్మతురు గుప్తా గారికి, మా అక్కయ్య గొరపూడి నాగలక్ష్మి గారికి, బుచ్చి మస్తాన్ బాయ్ గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా భావతి సోమనాథ జనార్దన్ గారికి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారా మేడం?
0: నరేంద్ర గారు, నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: లేదు, చెప్పండి మేడం.
0: అంటే ఈరోజు అదే వినాయక చవితి అయ్యింది కదా, వినాయకుడు నిమజ్జనం అయిపోయిందా మీ ఊర్లో అని అడిగానండి.
1: అవును మేడం, మా ఊర్లో అయిపోయింది మేడం, బాగా జరిగింది మేడం. మా ఊర్లో వినాయక చవితి నిమజ్జనం
0: బాగా జరిగిందా అయితే అంతా?
1: అవును మేడం, కోలాహలం లేకుండా, లేకుండా బాగా డీజేలు గీజేలు అన్ని లేవు మేడం. ఎట్లా అంటే ఆ డీజేలు పెట్టి ఏమంటే కొందరు ఏమంటే పాపం హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు మేడం.
0: అవునండి అవును.
1: ఒకరిద్దరికి అలా జరిగింది మేడం, ఈరోజు నిన్న పేపర్లో కూడా వేస్తున్నారు ఈ మాదిరి జరిగిందని. కాబట్టి మనం అవన్నీ పెట్టకుండా మనం శాంతియుతంగా జరుపుకుంటే చాలా బాగుంటుంది మేడం.
0: అవునండి అవును.
1: మేడం మేడం ఈరోజు ఏమిటంటే మన శ్రోత మేడం, రేడియో శ్రోత పూజ ధనంజయ్ గారి తండ్రి గారు కనుమ పరిచున్నారు
0: మేడం.
1: అవును మేడం, ఆయనకు ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మేడం. నాకు జెమిని సినిమాలో చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు అని పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా
1: మేడం. ఈయన నా ఆయన ఆ పాట ఇచ్చి ఆయనకు అంకితం మేడం, ఆయన ఆత్మకు ఘనమైన వాళ్ళు అర్పిస్తాను మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరుకున్న వారికి సాంగ్ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నామమ్మా. మీరు అందరు ఎలా ఉన్నారు?
0: రేడియోది వింటున్నారా అండి? అది కొంచెం దూరంగా.
1: ఏంటమ్మా?
0: అదే రేడియో వింటుంటే అది దూరం పెట్టి ఒకసారి కొంచెం ఇటు వచ్చి మాట్లాడతారా?
1: ఆ వింటున్నానమ్మా, రేడియో పక్కనే నేను కట్టేసే ఉంచాను.
0: ఆ ఓకే అండి.
1: ఓకే అమ్మా.
0: ఎలా ఉన్నారండి?
1: టాపిక్ ఏంటమ్మా?
0: ఈరోజు వినాయక చవితి అయింది కదండి, వినాయకుడు నిమజ్జనం అయ్యిందా లేదా అని చెప్పి అడిగానండి.
1: వినాయక నిమజ్జనాలు దాదాపు 90% అయిపోయినాయి అమ్మా మా ఊర్లో.
0: ఓకే అండి. ఇంకా 10%
1: పండగ రోజే, ఈ మధ్య కాలంలో పండగ రోజే మొదటి రోజే కొన్ని వినాయకుల నిమజ్జనం చేసేస్తున్నారు.
0: ఎక్కువగా మూడో రోజు కూడా చేస్తారు కదండి.
1: మళ్ళీ మూడో రోజు, ఐదో రోజు అట్లా చేస్తున్నారమ్మా. మొత్తానికి పండగ వెళ్ళిపోయిన తర్వాత నుంచి చాలా బొమ్మలు మాత్రం నిమజ్జనం అయిపోయినాయి. ఎందుకంటే చేసే ఓపిక లేదంటున్నారు. డబ్బులైతే ఉన్నాయంట, చేసే ఓపిక లేదంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే ఓపిక లేదు, అందుకే మేము తీసేస్తున్నాము, ఎక్కువ రోజులు ఉంచట్లేదు అని చెప్తున్నారు అందరు కూడా. అందరు ఎవరిని అడిగినా ఏంటి అప్పుడే తీసారు ఏంటి అంటే అదే చెప్తున్నారు సమాధానం. అందరికి చిన్నవాళ్ళకి గానీ పెద్దవాళ్ళకి గానీ అందరికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు
0: ఎక్కువైపోయినాయి కమ్మా,
1: దాని వల్ల ఓపికలు తగ్గిపోతున్నాయి అందరికి, అదని చెప్తున్నారు. అయితే ఇవాళ ఇంకో విశేషం ఉందమ్మా.
0: చెప్పండి.
1: ఒక్క నిమిషం. గురజాడ అప్పారావు గారి జయంతి ఉందమ్మా ఈరోజు.
0: అవునండి. ఓకే.
1: గురజాడ అప్పారావు గారికి మన రేడియో ద్వారా గణని వాళ్ళని తెలియజేస్తూ ఒక కవిత ఒకటి చెప్తాను.
0: చెప్పండి.
1: అక్షరాన్ని శరాన్ని చేసి కన్యాశుల్కం వంటి కావ్యాలతో గుండె గుండెను కదిలించాడు. స్త్రీలపై జరిగే దురాగతాలకు జలించి తీర్చే దారులకై శోధించి రాచబాటలు వేశాడు. దేశమంటే మట్టి కాదాయి, దేశమంటే మనుషులో అని ఎలుగెత్తి చాటిన తెలుగు వైతాళికుడు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలను రూపుమాపిన సంఘ సంస్కర్త గురజాడ. సామాజిక చైతన్య స్ఫూర్తి, సాహిత్యపు సుసంపన్న దీప్తి, ఆయన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపిన చైతన్యమూర్తి. తెలుగు భాషోద్యమానికి ఆయన రచనలు కాంతి పుంజాలు. మానవతా విలువలను చాటి చెప్పిన మానవతా మూర్తి. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన కవిశేఖరుడు. గతమెంతో గొప్పదని మురిసిపోకు, ఉజ్వల భవిష్యత్తుకి చురుగ్గా శ్రమించమన్న గురజాడ వారి మాటలు ముత్యాల సరాలు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథను తెలుగు ప్రజలకు అందించిన దార్శనీయుడు. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనే గేయం దేశాభిమానాన్ని చాటి చెప్తుంది. మాతృభాష అభిమానులకు ఇదే కదా గొప్ప నిర్వచనం. మరి గురజాడ గారికి గణనివ్వాలి అమ్మా.
0: చాలా బాగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ అమ్మా. అయితే
0: అనుకుంటున్నారండి,
1: దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో, అది రామారావు గారి మూవీ అమ్మా.
0: వన్
1: మినిట్ చెప్తాను.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?
1: అది రామారావు గారి మూవీ, గుర్తు రావట్లేదు నాకు మూవీ పేరు. చండశాసనుడమ్మా.
0: ఓకే అండి. ఓకే,
1: చండశాసనులో ఆ పాట వినిపించండి.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి

0: వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైన్ ఫిషర్ కిడ్నీ రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్ పిసిఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: ఏలూరు అండి, మాది నాగేశ్వరరావు నా పేరు.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగానే ఉన్నా, మీరు బాగున్నారండి?
0: బాగున్నానండి.
1: బాగుండాలి, చెప్పండి.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: వినలేదు, చెప్పండి.
0: వినాయక చవితి అయిపోయాక మరి వినాయకుడి నిమజ్జనం అయిపోయిందా లేదా అని చెప్పి అడిగానండి.
1: ఇక్కడ మేము నిలబెట్టామండి వినాయకుడిని. శనివారం భోజనాలు అయిపోయింది, అన్నదానం అయిపోయిందండి. వచ్చే ఆదివారం అండి.
0: వచ్చే ఆదివారం నిమజ్జనమా?
1: పెద్ద వినాయకుడండి. బాగా
0: వినాయక చవితి బాగా జరిగిందా అండి?
1: బాగా జరిగిందండి. ఏలూరులో ప్రతి సందు సందుకి వినాయకుడు ఉన్నాడండి.
0: అవునండి, మరి ఏలూరులో చాలా ఉంటాయి కదా.
1: ఏలూరులో బాగా చేస్తున్నారండి. చెప్పండి,
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: మూవీ నుంచి అండి, అల్లా తప్ప గోంగూర మన సాంగ్ ఉంటుంది కదండి.
0: ఏ మూవీ అండి?
1: పద్మసింహం అండి.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: ఉండప్ప గోంగూరమ్మ, మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, పుల్లారావు గారికి, అలాగే ఉమామహేశ్వరి గారికి స్పెషల్ గా మీకు.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, అలాగే మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం కదా. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మాస్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.
1: అరే తీసి పడుతుంది.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
2: 9177612669.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: FM 90.4.
1: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే శ్రీనిధి. వెల్కమ్ టు తెన్మార్. ఈ రోజు సూపర్ హిట్ తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ తో అయితే నేను వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి.

0: ஏகேசி கம்ப்யூட்டர்ஸ், ஆப்போசிட் வேணுகோபால் சுவாமி டெம்பிள், சண்டே மார்க்கெட், பீம்வரம். கான்டாக்ட் 9703334116 9703331022.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல், பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన జల్సా మూవీలో మై హార్ట్ ఇస్ బీటింగ్ సాంగ్ ని ప్రీతి సాగర్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ గారి డైరెక్షన్ లో అండ్ విశాల్ శేఖర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పతాన్ మూవీలో జో మే జో పతాన్ సాంగ్ కి కుమార్ గారు లిరిక్స్ అందించగా అజిత్ సింగ్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడును.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడును.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు. ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం, అంతర్జాతీయ

0: స్టెరాయిడ్ ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవరు మూవీలో హీస్ సో క్యూట్ సాంగ్ కి శ్రీమణి గారు లిరిక్స్ అందించగా మధుప్రియ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు విజయ్ కృష్ణన్ ఆచార్య గారి డైరెక్షన్ లో అండ్ ప్రీతమ్ అండ్ సందీప్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్ రాజ్ కుమార్ మూవీలో సరికా ఫాలిసా సాంగ్ కి మయూర్ పూరి గారు లిరిక్స్ అందించగా ప్రీతమ్ అండ్ నకాష్ ఆశిస్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.
1: நினைச்சண்ட துண்டமா வெட்டி கழிச்சு போட்டுடுவேன்.

0: టైగర్ కాహుకు. అర్థమైందా రాజా?
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య?
1: చిన్నపిల్లలు నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
3: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
5: ఓకే లిసనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో అండ్ MM కీర్వాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన జులై మూవీలో ఓ మధు సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్ గారు లిరిక్స్ అందించగా అద్నాన్ సామి గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.
6: నీ పేరు చెప్పలేదు.

ఓకే లిసనర్స్, మరి ఇప్పుడు కరణ్ జోహార్ గారి డైరెక్షన్ లో అండ్ శ్రేయాస్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీలో సత్రంగ సాంగ్ ని అజిత్ సింగ్, శ్రేయాస్ అండ్ సిద్ధార్థ్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Ortho Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neuro Surgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Pantinuppa, Pallu Padipoyaya, Chigula Nunchi Raktam Vastunda, Leka Maredena Palla Samasyato Ibbandi Padutunnara.
4: Mee Danta Arogyaniki Adhunika Treatment Andichi, Namakamaina Chirunama, Siridhanya Dental and Implant Center, Bhimavaram.
3: Danta Vaidya Vrutti పదహారు సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
3: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
3: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
3: సెల్ 9177612669. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
4: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
3: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
4: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
3: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
4: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
3: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
4: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
3: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
4: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: సెల్ 9989342009.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: ఓకే లిసనర్స్, మరి ఈ రోజు తీన్మార్లో మంచి మంచి తెలుగు, హిందీ, తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదండి. మరి రేపు ప్రసారం అయ్యే తీన్మార్లో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह.
3: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुँचाना भी सरकार की प्राथमिकता.
4: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.